మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కామాక్షి సుప్రభాతం శ్రీ బ్రహ్మరంభాష్టకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి సయ్యద్ రఫియా బేగం.

0: ബിസ്മില്ലാഹിർറഹ്മാനിർറഹീം. വൈലുൽ ലികുല്ലി ഹുമസതിൽ ലുമസ നില്ലസി ജമഅ മാലൻ വഅദ്ദദഹു യഹ്സബു അന്ന മാലഹു അഖ്ലദ കല്ല ലയുംബസന്ന ഫിൽ ഹുതമ വമ അദ്രാക മൽ ഹുതമ نَارُ اللَّهِ مُوْخَدَةُ الَّتِي تَتَّلِئُ عَلَى الْأَفْئِدَةِ إِنَّهَا عَلَيْهِمْ مُوْسَدَةٌ فِي أَمَدٍ مُمَّدَّدَةٍ
1: أَمِتَ دَيَغَلَ وَاڑُنُ أَپَارَ كُرُپَاسِلُوْدُنُ أَغُوْ أَلَّهْ پَيْرَا إِي پَيْ سُورَالُو نَرَكَ سِكْشَكُ پَاتْرُلُغَا چَيُّ نَتِّي كُنِّي دُرْغُنَالُ چَپَّبَدَّائِ మానవులు తనలో ఉండు తప్పులను లోపాలను తెలుసుకోక ఇతరులలోని లేనిపోని లోపాలను వారి వెనుకను ఎదుటను ఎంచుచు వారిని హీనముగా చూచుట నిందించుట చాలా పాపము. ధనముపై ఉన్న పేరాశ చేతను లోభము చేతను కూడబెట్టుచు అది ఎక్కడ తక్కువ అయిపోవును అని మాటి మాటికి లెక్క పెట్టుచు అది శాశ్వతముగా తన వద్ద ఉండునని తలచి దానిని ప్రేమిస్తూ అందులోనే నిమగ్నుడై ఉండుట చాలా చెడ్డది. పై దుర్గుణాలు గొప్ప వినాశనం కలిగిస్తాయి. కూడబెట్టిన ధనము శాశ్వతముగా ఉండదు. విశ్వాసము వహింపక దేవుడు విధించిన ధర్మాలను అనుసరించి ఆయన ప్రీతి కొరకు ఖర్చు చేయని ధనము పనికిరాదు. చివరికి తీర్పు దినమునందు అలాంటి పరమలోభి నరకాగ్నిలో వేయబడి కఠిన శిక్ష అనుభవిస్తాడు. అది దేహమునకు తగలగానే దాని నొప్పి హృదయము వరకు వ్యాపిస్తుంది. నరకములో పాపాత్ములను వేయబడిన తరువాత దాని తలుపులు మూసివేయబడతాయి. అందులో అగ్నిజ్వాలలు పెద్ద పెద్ద స్తంభాలు వలె ఉండి అందువారు చిక్కుకొని తీవ్ర బాధలు పొందుతారు.
0: هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يخال الذين نسوه من قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا من شفعاء فيشفعوا لنا أو نرد فنعمل غير الذي كنا نعمل قد خسروا أنفسكم وزل عنهم ما كانوا
1: దేవుని అందు విశ్వాసం లేని వారు శిక్షకు అర్హులు అని ఖురాన్ షరీఫ్లో చెప్పబడింది. అవిశ్వాసులు విశ్వసింపక దాని తుది ఫలితమగు శిక్ష పడదని భావిస్తున్నారు. దేవుని శిక్ష పడినప్పుడు విశ్వాసము తెలుపుటకు కూడా అవకాశముండదు. మరి అలాంటి విశ్వాసము కూడా ఆ సమయంలో అవిశ్వాసులకు పనికిరాదు. దేవుని శిక్ష నుండి తప్పించటానికి ఎవరైనా సిఫార్సు చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఎవరునో అవిశ్వాసులకు సిఫారసు చెయ్యరు. అప్పుడు తిరిగి ఇహలోకమునకు పంపినా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా పుణ్యకార్యాలు చేస్తామని కోరుకుంటారు. కానీ అలా అసలు కుదరదు. కావున అవిశ్వాసులు నష్టము పొంది నశిస్తారు. వారు కల్పించుకున్న ఊహలు కూడా పనికిరావు. وآخر دعوانا أن الحمد لله رب العالمين.
2: మీరింత వరకు వినిదగు మాట విన్నారు. వినిదగు మాట వినిపించిన వారు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో నీటి కుంటల ఆవశ్యకత, వాటి ప్రయోజనాల గురించి ఎస్కేడి అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ శ్రీ బి రవీంద్రనాథ్ రెడ్డి గారి సూచనలు వింటారు.
3: వర్షకతడుల గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో సుమారుగా 39 లక్షల హెక్టార్లు వర్షాధారం కింద పంటలు సాగు అవుతున్నాయి. వర్షాధారం కింద అంటే సుమారుగా 58% వర్షాధారం కిందనే రైతులు సాగు చేస్తున్నారు. మన జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో సుమారుగా 11 లక్షల హెక్టార్లు భూమి సాగు అవుతోంది. ఇందులో 90% వర్షాధారం, 10% మటుకే నీటిపారు.

కింద ఉంది. మరి నేలలో చూస్తే ప్రధానంగా ఎర్ర నేలలు ఎక్కువ ఉన్నాయి మన జిల్లాలో. సుమారుగా 85% వరకు ఎర్ర నేలలే, నల్ల నేలలు తక్కువగా ఉన్నాయి. ఇక వర్షపాతం తీసుకుంటే మన అనంతపురం జిల్లాలో సగటున 554 మిల్లీమీటర్ వర్షపాతం నమోదవుతోంది. నైరుతి ఋతుపవనాల్లో 335 మిల్లీమీటర్లు, ఈశాన్యంలో 155 మిల్లీమీటర్ వర్షపాతం సగటున నమోదవుతోంది. గత 5 సంవత్సరాల వర్షపాతం విశ్లేషించుకుంటే 2015 తప్ప వర్షపాతం ప్రతి సంవత్సరం తక్కువ నమోదవుతోంది. 2012 1.25% తక్కువ, 2013 27% తక్కువగా, 2014 37% తక్కువగా, అలాగే 2016 మరీ అత్యల్ప వర్షపాతం నమోదైంది, 32% తక్కువ వర్షపాతం నమోదు అయినది. ఒక 2015 మటుకే 8% సాధారణ వర్షపాతం 554 మిల్లీమీటర్లు అయితే 641 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ విధంగా వేరుసెనగ పంట దిగుబడి కూడా ఆ ఒక్క సంవత్సరమే బాగానే ఉంది, కానీ మిగిలిన సంవత్సరాలన్నీ కూడా మనం నష్టపోయిన సందర్భం ఉన్నది ఇక్కడ మన జిల్లాలో. ఇక సాధారణ చూస్తే 2016 గత సంవత్సరం కానీ చూసామంటే మే జూన్ జూలై మాసాల్లో సాధారణ కంటే వర్షపాతం ఎక్కువే నమోదైంది. ఉదాహరణకి సాధారణ వర్షపాతం 39.6 మిల్లీమీటర్ వర్షపాతం, సాధారణ వర్షపాతం అయితే మే మాసంలో 82.7 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇంకా జూన్లో చూస్తే 63.5 సాధారణమైతే జూన్లో కూడా అత్యధికంగా పడ్డది వర్షపాతం 94.5. జూలైలో కూడా సాధారణ వర్షపాతం 62 అయితే 102 వర్షపాతం నమోదైంది. ఈ విధంగా ఆ 3 మాసాల్లో మే జూన్ జూలై మాసాల్లో వర్షపాతం సాధారణ కంటే ఎక్కువగా నమోదైంది. కానీ ఆగస్టు మాసంకి వచ్చేస్తే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. మరి సెప్టెంబర్లో అత్యధిక వర్షపాతం నమోదు అవ్వాల్సినది 118 మిల్లీమీటర్లు అయితే దానికి 41 మిల్లీమీటర్ వర్షపాతం మటుకే నమోదైంది. ఈ విధంగా వర్షపాతాల్లో చాలా వ్యత్యాసం ఉంది నెల నెల చూసుకుంటూ వెళ్తే. ఇదే కాకుండా మనం 1-5 సంవత్సరాల వర్షపాతం విశ్లేషణ చూస్తే కొన్ని మండలాల్లో కదిరి, ముదిగుబ్బ, తలపల, కొత్తచెరు, పుట్టపర్తిలో 600 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైతే 500 మిల్లీమీటర్ కంటే తక్కువ వర్షపాతం కళ్యాణ దుర్గం, రాయదుర్గం, ఆత్మకూరు, అమరావతి, బ్రహ్మసముద్రం, అలాగా ఈ మండలాల్లో 500 కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇదే కాకుండా 7 సంవత్సరం వర్షపాత తేడాలు ఉంటున్నాయి. 30% తేడా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఖచ్చితంగా వర్షం పడుతుందని చెప్పలేని పరిస్థితి మన జిల్లాలో ఉంది. ఇదే కాకుండా ఈ వర్షపాతాన్ని విశ్లేషించి చూస్తే కొన్ని మండలాల్లో వర్షపాతం ఇంకా తక్కువ పడే అవకాశాలు ఖచ్చితంగా తెలుస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వర్షపాతం ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఎటువంటి చర్యలు చేపడితే మనము పంట సాగు చేస్తున్నప్పుడు బెట్టర్ గురైనప్పుడు ఎలా బయటపడవచ్చు, ఈ విషయం గురించి మనము తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు ఒకసారి గత 30 సంవత్సరాల వర్షపాతం చూసాం మేము. చూస్తే ఏప్రిల్ మాసంలో 1.5 వర్షపాతం పెరుగుతోందన్నమాట. అంటే 10 మిల్లీమీటర్ వర్షపాతం సాధారణ కంటే ఎక్కువ పడుతోంది 30 సంవత్సరాల వర్షపాతం కానీ చూస్తే ఏప్రిల్ మాసంలో. మే మాసంలో కూడా చూసాము కానీ దీనిలో పెద్దగా మార్పు కనపడలేదు వర్షపాతంలో, అలాగే ఉంటుంది. ఇక జూన్ చూస్తే 15 మిల్లీమీటర్ వర్షపాతం పెరిగింది అనిపించింది, అంటే 6.5 వర్షపాతం పెరిగింది. ఇక జూలైలో పెద్ద మార్పు లేదు, 30 సంవత్సరాలు చూస్తూ ఉంటే అట్లాగే పడుతుందన్నమాట. మరి అక్టోబర్లో 10 వర్షం తగ్గుతోంది, నవంబర్లో కూడా 6.5 తగ్గుతోంది. ఈ విధంగా వర్షపాతం చూస్తే నెల నెల మార్పులు కొన్ని గమనించడం జరిగింది. మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఎటువంటి చర్యలు చేపట్టితే మనము వర్షపు నీటిని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట వేసవిలో పడ్డ వర్షాలు వినియోగించుకోవాలా, బాగా సద్వినియోగం చేసుకోవాలంటే లోతు దిక్కులు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి లోతు దిక్కు చేసుకున్న దానికి సబ్ సాయిలర్, చెసిల్ ప్లవ్ అని ఉంది, చెసిల్ నాగలి, దీన్ని వాడి మనము సుమారుగా 50 సెంటీమీటర్ లోతు వరకు గట్టి పొలం చీల్చే అవకాశం ఉంటుంది. ఆ చీల్చడం వలన పడిన వర్షపు నీరు బాగా ఇంకి లోపలి పొరల్లో తేమ ఉండి పంట బెట్ట గురైనప్పుడు తట్టుకొని పంట వచ్చే అవకాశం ఉంది మనకు. కాబట్టి ఈ సంవత్సరం వీలు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో రైతులకు సూచన ఏమంటే మే మాసంలో పడ్డ వర్షాలు పంట తీసుకునే ముందు మనము సబ్ సాయిలర్, చెసిల్ ప్లో, చెసిల్ నాగలి కానీ వాడితే
ఒక 50 సెంటీమీటర్ల లోతు వరకు గట్టి పొలం చీల్చగలిగితే ఈ చిజిల్ ప్లవ్తో పడిన వర్షం చక్కగా ఇంకి ఎక్కువ తేమ పట్టుకునే అవకాశం ఉంది. అలాగే

0: వర్షపు నీరు ఒరవడి కాకుండా కొంత మేరకు వర్షపు నీరు నేలలో ఇంకే అవకాశము చక్కగా ఉంది. సాధారణ రైతులు ఏం చేస్తుంటారంటే, రైతులు కల్టివేటర్తో ట్రాక్టర్తో లాగే కల్టివేటర్తో దున్నుతుంటారు. ఈ దున్నడం వలన సుమారుగా ఒక 10 సెంటీమీటర్ లోతు వరకే దున్నే అవకాశం ఉంటుంది. కానీ ఆ లోపల భూమిని దున్నే అవకాశం ఈ కల్టివేటర్తో ఉండదు. కాబట్టి లోతు దుక్కు చేసుకోవాలనుకున్నప్పుడు మనం సబ్సాయిలర్ చిసిల్ ప్లవ్ అనేది నాగలిని వాడుకుంటే లోపల పొరలు చీల్చి తేమ బాగా నిల్వ ఉండే అవకాశం చక్కగా ఉంటుంది. ఈ విధంగా సబ్సాయిలర్ని కనీసం ప్రతి సంవత్సరం చేయకపోయినా 2 లేక 3 సంవత్సరాల్లో ఈ విధంగా చేస్తే మంచిది. మరి ఇదే కాక మనము పడ్డ వర్షపు నీరు ఒరవడి గురై దొల్లుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ నీటిని ఎక్కడైతే పొలంలో తగ్గు ఉందో అటువంటి చోట ఒక నీటి కుంట ఏర్పాటు చేసుకుంటే చక్కగా మనము ఈ నీటిని ఇందులో నిల్వ చేసుకొని ఈ నీటిని రక్షతడిగా పంటకిచ్చుకునే అవకాశం చక్కగా ఉంది. మరి మన అనంతపురం జిల్లాలో నేలలన్నీ కూడా ఎత్తు పొలాలు కాబట్టి, ఎర్ర నేలలు కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు చాలామంది రైతులకి ఈ చక్కటి అవకాశం ఉంది. ఎక్కడైతే పొలము తగ్గుగా ఉంటుందో అటువంటి చోట ఒక ఫామ్ పాండ్ మేమైతే మా వ్యవసాయ పరిశ్రమ రైతుల ఒంట్లో పరిశీలన చేసినప్పుడు మాకు అనిపించింది ఏమిటంటే, తెలిసింది ఏమంటే పరిశ్రమలో 10 మీటర్ల పొడవు, 10 మీటర్లు వెడల్పు, అలాగే 2.5 మీటర్ లోతు కలిగిన ఫామ్ పాండ్ కానీ తవ్వుకుంటే, అలాగే తవ్వుకున్న తర్వాత ఈ ఫామ్ పాండ్కి పూత వేయాలి. పూత అంటే మట్టి ఆరుపాళ్ళు, అంటే ఫామ్ పాండ్ తవ్వినప్పుడు వచ్చిన మురు మట్టిని జల్లెడబట్టి ఈ మట్టిని ఆరుపాళ్ళు, అలాగే ఒక పాళ్ళు సిమెంటు కలుపుకొని కలవలా తయారు చేసుకొని లోపల పూత కానీ చేసుకుంటే మనము పడిన వర్షపు నీరు నిల్వ ఉండి ఈ నీటిని చక్కగా మనము పంట మెట్ట గురైనప్పుడు ఖచ్చితంగా 1 లేక 2 తడులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన కొలతలు 10 మీటర్లు పొడవు, 10 మీటర్లు వెడల్పు, 2.5 మీటర్లు లోతు, ఈ విధంగా చేసుకోగలిగితే సుమారుగా 250,000 లీటర్ల నీరు వర్షం బాగా పడినప్పుడు నిల్వ ఉండే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం 2017లో మా ప్రస్థానంలో జూన్లో చక్కగా వర్షం పడింది. 3వ తేదీ పడ్డ వర్షపుకి 60 మిల్లీమీటర్ వర్షం పడినప్పుడు అన్ని ఫామ్ పాండ్లు మా ప్రస్థానంలో 15 చక్కగా నిండాయి. ఈ నీటిని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. ఆ విధంగా రైతులు కూడా వారి పొలాల్లో ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా సూచన ఏమిటంటే, ఇటువంటి ఫామ్ పాండ్ తయారు చేసుకోవాలి. 5 ఎకరాలకు ఓ ఫామ్ పాండ్ తగ్గుగా ఉన్న పొలంలో అక్కడ చెప్పినట్టుగా 10 మీటర్లు పొడవు, 10 మీటర్లు వెడల్పు, 2.5 మీటర్ లోతు ఫామ్ పాండ్ చేసుకొని దానికి అలాగే పూత వేసుకుంటే మట్టి ఆరుపాళ్ళు, 1 పాళ్ళు సిమెంట్తో చేసుకుంటే నీరు నిల్వ ఉండి కనీసం 30 రోజులు నీరు నిల్వ ఉంటుంది. ఇందులో 2.5 లక్షల లీటర్లు అనుకుంటే కనీసం మనం తడి ఇవ్వాలన్నప్పుడు 1.5 లక్షల లీటర్లైనా నీళ్లు ఉండే అవకాశం చక్కగా ఉంది. మరి ఎంత ఖర్చు అవుతుంది అని అనుకుంటే 15 గంటలు ఈ ఫామ్ పాండ్ మన కానీ చేసుకోవాలి, మన కానీ తయారు చేసుకోవాలి. మన పొలంలో 5 ఎకరాల పొలంలో ఎక్కడ తగ్గుందో అటు చూస్తే మేము పరిశీలించింది ఏమంటే, పరిశ్రమాత్మకంగా జేసీబీ లాంటి దాన్ని వాడితే 15 గంటలు కానీ పనిచేస్తే సుమారుగా 750 రూపాయలు, గంటగారు వాడితే 11,250 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఒక 25 బస్తాల సిమెంటు అవసరం ఉంటుంది. అంటే ఒక 350 రూపాయలు ఒక బస్తా అనుకుంటే 8,750 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 40 కూలీలు ఈ పూత పూసేదానికి అనుకుంటే ఒక 10,000 రూపాయలు అవుతుంది, 250 రూపాయలు ఇస్తే. అలాగే ఈ మట్టిని వచ్చిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము దానికి ఒక 5,400 అనుకుంటే సుమారుగా 35,400 రూపాయలు ఒక కుంటకు. అంటే చెప్పినట్టుగా 10 మీటర్లు పొడవు, 10 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ లోతు కుంటకు ఖర్చు అవుతుంది.
1: మరి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వార్తల వివరాలు. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని

0: ట్రంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ,
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరు నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేది ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యే

0: జిల్లాలు ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితగీతం, 7:05 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాత్యా కలాం వింటారు. తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో దంత సంరక్షణ ఆధునిక వైద్య విధానం డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వాక్యం, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 వేమన విశ్వసృష్టి వేమన విశ్వదృష్టి

ఎలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 8వ భాగం వింటారు. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ కె పక్కీరప్ప, ఐపీఎస్ పరిచయకర్త ఎన్ మనీ.

ఈ ఉదయం ప్రసారంలో 10:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ఈ సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 5:30 యువవాణి నేటి యువతి యువకులకు యోగాపై అవగాహన యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్ నిర్వహణ కె శృతి ప్రియాంక, 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్కభజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్ప గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు, 8:40 సీతాకొక్క చిలుక నాటిక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్. ఈరోజు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచంద్ర గారి వీణావాద్యం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ

0: భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కారకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2-7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్,

0: ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలీ వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం.

అహంకారం దేహేంద్రియాదులయందు నేననే బుద్ధిని, బలం రాగద్వేషాల మీది మొండి పట్టును, దర్పం జ్ఞానసిద్ధి వల్ల కలిగే గర్వాన్ని, కామం కోరికను, క్రోధం కోపాన్ని, పరిగ్రహం వస్తు సేకరణను, విముచ్య వీటన్నిటినీ వదిలివేసి నిర్మమః ప్రాణధారణకు కావలసిన పదార్థాల మీద కూడా మమకారం లేనివాడై, శాంతః ఉద్రేకాలు లేనివాడై, బ్రహ్మభూయాయ పరబ్రహ్మయై ఉండడానికి అనగా బ్రహ్మత్వ ప్రాప్తికి కల్పతే సమర్థుడవుతున్నాడు.

అర్జున, అటువంటి సాధకుడు ఇహలోక విషయాల మీద పరలోక విషయాల మీద కూడా ఎల్లవేళలా అనాసక్తుడై ఉంటాడు, విరాగియే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. నేను విరాగినని, జ్ఞానినని ఇలాంటి గర్వాలను కూడా దగ్గరకు కూడా రానివడు. రాగద్వేషాదులకు లోబడి మొండి పట్టుదలకు పోడు. ఆత్మానందం అందిందనే సంతోషంలో ఒళ్ళు మరిచిపోయి దర్పం చూపించడు. తను కోరుకోకపోయినా దేహధారణ నిమిత్తంగానో ధర్మానుష్ఠాన నిమిత్తంగానో తన దగ్గరకు చేరే వస్తువులను సేకరించాలని కోరుకోడు. తన దగ్గరకు చేరిన వాటి విషయంలో కూడా కామక్రోధాలు పెట్టుకోడు. తన శరీరంతో సహా ఏ వస్తువు మీద మమకారం లేకపోవడం వల్ల అతడిని హర్ష శోకాదిజన్యమైన ఉద్రేకాలు ఏవీ అంటుకోవు. అతడు నిత్యమూ ప్రశాంతంగా ఉంటాడు. ఇదే ఆత్మజ్ఞాన నిష్ఠకు పరాకాష్ఠ. దీనిని అందుకున్న ఉత్తమ సాధకుడు తాను జీవించి ఉండగానే బ్రహ్మత్వాన్ని అందుకోగలుగుతాడు. కర్మఫలత్యాగ సిద్ధుడికి ఇవి సహజంగా సంక్రమించే లక్షణాలు. ఈ శ్లోకాలలో చెప్పిన లక్షణాలన్నీ కూడా యథార్థ సన్యాసికే పూర్తిగా అన్వయిస్తాయని మనం సులభంగానే గుర్తించవచ్చు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం నాతియా కలాం వింటారు. తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో దంత సంరక్షణ, ఆధునిక వైద్య విధానం, డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ముందుగా సమాచార వేదిక. గుగూడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుల్లాయి స్వామి పీర్ల మకానంలో చిన్న సరిగెత్తులో భాగంగా గురువారం కుల్లాయి స్వామి ప్రధాన పేరు మినహా మిగిలిన 20 పేర్లను గ్రామంలో ఊరేగించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఉదయం 6 వరకు మేళతాళాల మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు పీర్లకు చక్కెర, కొబ్బెర చదివింపులతో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు అర్చకులు హుసేనప్ప ఆధ్వర్యంలో నిత్య పూజ నివేదన పూజలు చేశారు. మొహరంలో ప్రధాన ఘట్టమైన పెద్ద సరిగెత్తు శుక్రవారం నిర్వహించడానికి అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో గూగుడు చేరుకుంటారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుళ్ళాయి స్వామి ప్రధాన పేరుతో సహా అన్నింటినీ పెద్ద సరిగెత్తులో భాగంగా ఊరేగిస్తారు. శనివారం ఉదయం 5 గంటలకు అగ్నిగుండ ప్రవేశం చేసి తిరిగి చావిడిలో పీర్లు కొలువు తీర్చుతారు. సాయంత్రం జలదికి వెళ్లడంతో గూగూడు ఉత్సవాలు ముగుస్తాయి. గ్రామీణ నిరుద్యోగ పురుషులకు సీసీటీవీ స్థాపన, ఫోటోగ్రఫీ, వీడియో చిత్రీకరణలో ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నట్లు రూట్సెట్ సంస్థ డైరెక్టర్లు పి జాహ్నవి కీర్తిప్రియ తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆమె వివరించారు. నిరుద్యోగ పురుషుల వయసు 18 ఏళ్ల నుండి 50 ఏళ్లలోపు ఉండి ఆధార్, రేషన్ కార్డ్ ఉన్న ఉమ్మడి జిల్లా వాసులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9618870060 చరవాణి నెంబర్ను సంప్రదించి దరఖాస్తులను ఎస్కేయు సమీపంలో ఉన్న రూట్సెట్ సంస్థ కార్యాలయంలో సమర్పించాలని ఆమె సూచించారు. చల్లని తల్లి తుంగభద్ర వాకిట అన్నదాతలు ఆనంద తాండవమాడారు. అటు తెలుగునాడు, ఇటు చందనసీమ నుంచి కదలి వచ్చిన రైతుల సంబరాల మధ్య ఆనకట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చిన నాయకులు, నిపుణులు, అధికారుల పట్టుదలను కొనియాడారు. కర్ణాటకలోని హొసపేట వద్ద తుంగభద్ర జలాశయానికి అమర్చిన గేట్ల ప్రారంభోత్సవం కార్యక్రమం 3 ముఖ్యమంత్రులను కలిపింది. తుంగభద్ర ఒడిలో జరిగిన ఈ కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకే పార్టీకి చెందినవారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈ నేపథ్యంలో చివరి క్షణం వరకు 3 సీఎంలు కలుస్తారా లేదా అనే సందిగ్ధత ఉండేది. ఉదయం పదకొండు గంటల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి ఎస్ పాటిల్ నేతృత్వంలో 3 ముఖ్యమంత్రులు తుంగభద్ర తీరంలో అడుగుపెట్టి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించేందుకు పోడియం వద్దకు రాగానే సభికులు

చప్పట్లు, ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. విజయనగర, బళ్ళారి, కొప్పల, రాయచూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి అభిమానులు, రైతులు తరలివచ్చారు. అనంతపురం ఆర్టీసీ డిపోకు పిఎంఈ బస్ సేవా పథకం ద్వారా విద్యుత్ బస్సుల రాకకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అంతే వేగంగా పనులు సాగుతున్నాయి. అనంతపురం జిల్లాకు మాత్రమే 50 బస్సులు కేటాయించారు. డిపోలో ఉన్న కొంత భాగాన్ని విద్యుత్ బస్సులకు కేటాయించారు. అడ్డుగా ఉన్న షెడ్లు, భవనాలు తొలగించనున్నారు. మిగిలిన భాగంలో యథాతథంగా ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉంచేలా సర్దుబాటు చేశారు. కొత్త బస్సులు రాకముందే ఉన్న బస్సులను తరలిస్తున్నారన్న వివాదం రేగడంతో తాత్కాలికంగా వాటి తరలింపు విరమించుకున్నారు. అసలే అరకొరగా బస్సులు ఉండగా విద్యుత్ బస్సులు రాకముందే వాటిని తరలించడం ఏమాత్రం భావ్యం కాదని ఆర్టీసీ, జేఎంసీ సంఘాల నిరసన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. ఆర్టీసీ డిపోలో 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండటంతో డిపో చుట్టూ ఉన్న దుకాణ యజమానులకు తాకీదులు ఇచ్చారు. స్థలం అద్దెకు తీసుకోవడంతో ఇంకా గడువు ముగియకపోవడంతో ఆర్టీసీ పరిసర ప్రాంతాల్లో, ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. మొదట ఎక్కడెక్కడ అంటే అనంతపురానికి మాత్రమే మొదట విద్యుత్ బస్సులను కేటాయించారు. జిల్లాకు 12 మీటర్ల బస్సులు కేటాయించడంతో పల్లె వెలుగు బస్సుల తరహాలోనే 55 సీట్లు వరకు ఉంటాయి. ఒకేసారి ఛార్జింగ్ పెడితే బస్సు 180 కిలోమీటర్లు వెళ్తుంది. తాటిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణ్ దుర్గం, శ్రీ సత్యసాయి జిల్లాలు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరికి మొదటి విడతలో వచ్చే బస్సులను ఆయా ప్రాంతాలకు సర్వీసులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ మనిషి జీవితంలో ఒక భాగమైంది. ప్రతి వివాహం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే చట్టబద్ధత ఉంటుంది. కొత్త రేషన్ కార్డ్ కావాలన్నా బ్యాంకులు, భూ లావాదేవీలు, వీసాలు, ప్రభుత్వ సర్వీసులు, కోర్టు వ్యాజ్యాలు, పోలీస్ కేసులకు అన్నింటికీ వివాహ రిజిస్ట్రేషన్ పత్రం తప్పనిసరి చేశారు. గతంలో దీనికోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ బాధలు ఉండవు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే అరగంటలోనే పత్రం చేతికిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం, రుసుము ఎంత చెల్లించాలో తెలుసుకుందాం. జతపరచాల్సిన పత్రాలు: పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె ఆధార్ కార్డులు, 10వ తరగతి మార్కుల జాబితా, పెళ్లి సమయంలో తీసిన ఫోటో, 4 సాక్షుల ఆధార్ కార్డులు, వివాహ ఆహ్వాన పత్రిక, కళ్యాణ మండపం, దేవాలయం వారు ఇచ్చే రసీదులు, ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేశాక ఆధార్లో నమోదైన సెల్ఫోన్లకు ఓటీపీలు వస్తాయి. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్ సమయానికి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే సంతకాలు చేయించుకొని అరగంటలోనే పత్రం ఇస్తారు. వయసు: అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. రుసుము: వధువరుల్లో ఎవరో ఒకరి చిరునామా, వివాహం జరిగిన ప్రదేశం పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 500 రుసుము చెల్లించాలి. 3 ప్రాంతాలు కాకుండా మరో చోట రిజిస్ట్రేషన్ పత్రం పొందాలంటే 5000 రూపాయలు చెల్లించాలి. హిందూ అమ్మాయి, అబ్బాయిలు మతాంతర వివాహం చేసుకుంటే మాత్రం దరఖాస్తు చేసుకున్న 4 రోజుల తర్వాత ఎలాంటి అభ్యంతరం లేకుంటే ధ్రువపత్రం జారీ చేస్తారు. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు 5000 చెల్లించాలి. రిజిస్ట్రేషన్కు దళారులు ఆశ్రయించాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్ బసవరాజు తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో గుంతకల్లుకు చెందిన యువకుడు బహుమతులను సొంతం చేసుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. బీటెక్ను పూర్తి చేసిన విశ్వవిజేత బాడీ బిల్డింగ్పై చిన్నతనం నుంచి దృష్టి సారించడం అలవాటు చేసుకుని విశ్వవిజేతనవుతానని ఘంటాపథంగా చెబుతున్నారు.

0: ఒకవైపు సాంకేతిక విద్యను అభ్యసిస్తూ బాడీ బిల్డింగ్పై కఠోర శ్రమ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు లావణ్య, కాశీనాథ్ ప్రోత్సహిస్తున్నారు. జూన్లో బెంగళూరులో నిర్వహించిన బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మిస్టర్ ఇండియాగా నిలిచి వెండి పతకం సాధించారు. కర్ణాటకలోని బెంగళూరులో 2023 సంవత్సరంలో అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఫెడరేషన్ వారు నిర్వహించిన పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ భాగస్వాములై ఈ నెల 28న నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీరు ఇంతవరకు సమాచార వేదిక విన్నారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల
5: సైబాల్,
3: నడుగుల తామరా
5: సైబాల్,
3: బురద పుల్లా
5: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి నాట్య కలాం.

0: నాతియా కలం విన్నారు.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: దంత సంరక్షణ ఆధునిక వైద్య విధానం డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కీ శృతి ప్రియాంక.
8: శరీర ఆరోగ్యానికి ముఖద్వారం నోరు. ఆహారాన్ని తినేటప్పుడు కానివ్వండి, లేదా రకరకాల పానీయాలను తాగేటప్పుడు సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వాటి ప్రభావం దంతాలపై పడుతుంటుంది. దీంతో దంతాల సమస్యల వల్ల పళ్ళల్లో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. దంతాలకు వచ్చే సమస్యలు అంత వేగంగా తగ్గవని కూడా తెలుసు. మన దంతాలు ఆరోగ్యంగా లేకుంటే అవి మరికొన్ని శారీరక అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. మరి ప్రస్తుత పరిస్థితులలో దంత సంరక్షణకు ఆధునిక వైద్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ వైద్య విధానాలను ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చేశారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారు.
9: నమస్కారం అండి.
8: డాక్టర్ గారు, సాధారణంగా ఈ పంటి నొప్పికి కారణమేమంటారు?
9: పిప్పి పండు అండి, లేదా పుచ్చిపుల్లు అంటారు, అవి ముఖ్యము. ఆ తర్వాత చిగురు వాపు సమస్యలతో ఎక్కువ శాతం, అంటే 90% దంత సమస్యలు పిప్పిపళ్ళు లేదా చిగురు వాపు నుంచే వస్తుంటాయి. మిగతా 10% మాత్రం వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఎగుడుదిగుడు పళ్ళ వల్ల, సరిగా పళ్ళు తోముకోక పట్టే పాచి చిగురులో గుచ్చుకోవడం వల్ల వస్తుంటాయి.
8: మీరన్నట్టు ఈ పళ్ళు తోమడం అన్నాం, అంటే దీనికి ఏదైనా ఒక టైం అనేది ఉందని, ఎందుకంటే చాలామంది గంటల కొద్దీ పళ్ళు తోముతుంటారు, అది మంచిది అంటారు?
9: మంచిది కాదండి. ఒకరోజుకు ఉదయం సాయంకాలం 2 సార్లు మాత్రమే బ్రష్ చేసుకోవాలి. అది కూడా బ్రష్ చేసే సమయము 90 సెకండ్లు మాత్రమే, అంటే 1.5 నిమిషం మాత్రమే మనం బ్రష్ చేసుకోవాలి. అది కూడా ప్రత్యేకమైన పద్ధతిలో చేసుకోవాలి. అంటే మన బ్రష్ ఎప్పుడు కూడా పళ్ళ మీద నుంచి చిగురు మీదకి పోకూడదు, చిగురు మీద నుంచి పన్ను మీదకి రావాలి. ఒక లేదా రౌండ్ రాబిన్ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు, తప్ప ఎదురెదురుగా చేసుకోవడము, అడ్డంగా చేసుకోవడం మంచిది కాదు. దానివల్ల పళ్ళు అరిగిపోయి నరం బయటకు వచ్చేసి మీకు నొప్పులు

0: వచ్చే అవకాశం ఉంటుంది.
1: అలాగే మరొక విషయం అండి, చాలామంది ఈ నోటి దుర్వాసన అంటుంటారు. అంటే నోటి దుర్వాసన అనేది పళ్ళ వల్లనే వస్తుందా లేదంటే ఇతరత్ర కారణమేమంటారు?
0: మొట్టమొదటి కారణం మాత్రం పళ్ళు తోముకోకపోవడం వల్ల, పాచి కట్టడం వల్ల అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అక్కడ చేరి ఒక రకమైన ప్లేక్ అంటాము, లేదా వాడుక భాషలో గార అంటాము, దానివల్ల చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఇబ్బంది వస్తుంది. దానితో పాటు మనకు మనం తినే ఆహారం సరిగా నమలకుండా మింగడం వల్ల, మన జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
1: అలాగే కొంతమందికి ఈ దంత సమస్యలు, ఈ చీము, రక్తము, ఇవి దేనివల్ల వస్తుందంటారు?
0: దీన్ని పయోరియా వ్యాధి అంటారు, లేదా చిగురువాపు అంటారు. ఇవి మూడు కారణాల వల్ల వస్తుందండి. ఒకటి, వంశపారంపర్యంగా ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం వల్ల పళ్ళలో సందుల్లో ఆహారం ఇరుక్కొని ఒక రకంగా వస్తుంది. రెండవది, పర్సనల్ కేర్ లేకపోవడం, అంటే పళ్ళు వరుస సరిగా ఉన్నా పళ్ళు సరిగా తోముకోకపోయినా వస్తుంది. మూడవది, జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉంటే గనక వాటి యాసిడ్స్ రీగర్జిటేషన్ వల్ల నోట్లోకి అపులుపు రావడం వల్ల, పిహెచ్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి.
1: అలాగే కొంతమంది ఈ దంతాలు కొద్దిగా అల్లాడడం, అంటే లూజ్ కావడం ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే పొరపాటుగా పళ్ళను తీయించడం జరుగుతుంది. అది మంచిదంటారా లేదా వాటంతకవే ఊడిపోవడం మంచిదంటారా?
0: వీలైనంత మన న్యాచురల్ పళ్ళను కాపాడుకోవడమే మంచిది. కొంచెం కదులుతున్నాయి అంటే ఎందువల్ల అంటే లోపల ఉన్నటువంటి ఎముక యొక్క సపోర్ట్, అంటే పన్ను బయటకు కనపడే భాగం 1/3, అంటే నూటి మొత్తం 100%లో 30% మాత్రం బయట కనిపిస్తుంది, 70% వేరు రూపంలో లోపల ఉంటుంది. దానికి దవడ ఎముక యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ సపోర్ట్ తగ్గుతుందో అప్పుడు మాత్రమే కదలిక మొదలవుతుంది. దీన్ని చిగురువాపు వ్యాధుల్లో ప్రధానంగమైన సమస్య ఇదే. దీనికి ఏం చేయాలి అంటే, కొంచెం కదులుతుంది అని మీరు గుర్తించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిగురువాపుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే ప్రతిరోజు ఉదయం రాత్రి పళ్ళు తోముకోవడం, మసాజ్ చేసుకోవడం, మౌత్ వాష్ వాడటం, అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు మానేయాల్సి ఉంటుంది, కొన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అది పాటిస్తే మొట్టమొదట సింపుల్గా తగ్గిపోతుందండి.
1: అయితే మీరు అన్నట్టు ముఖ్యంగా ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం.
0: చాలా మనకు నోట్లో నమిలేటప్పుడు ఇరుక్కొని పోయే ఆహారాలు ఒక చెడుపు, దాంతోపాటు మనం తీసుకునే కాఫీలు, టీలు, తర్వాత స్వీట్స్, ముఖ్యంగా కాఫీ టీ లేకుండా నేను బ్రతకలేను అనే వాళ్ళకు చూస్తే ఖచ్చితంగా పళ్ళ సమస్యలు ఉంటాయి. నోటికి 90% కాఫీ టీలు స్వీట్ల వల్లే వస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ కాప్స్ అంటాం, అంటే ఎటువంటి కాంప్లెక్స్, అంటే కాప్స్లో రెండు రకాలు, సింపుల్ ఫైబర్ ఉన్నవి, ఫైబర్తో కూడిన సింపుల్ కాప్స్ అయితే కనుక ఏం కాదు, దాన్ని కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం. అట్లా కాకుండా పూర్తిగా అంటే చక్కెర, మైదా, అలాగే ఉప్పు, తర్వాత అతిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిని సరిగా పళ్ళు తోముకోకుండా ఉంటే అక్కడున్న బ్యాక్టీరియాని ఎక్కువగా ప్రోధి చేసుకొని చిగురువాపు జబ్బులు, పుచ్చిపళ్ళు రెండు రావడానికి కారణమవుతుంది. తీసుకోవాల్సిన వాటిల్లో నెయ్యి బాగా తీసుకోవాలి, తర్వాత మునగాకు, కరివేపాకు, అవిసె గింజలు, చెనక్కాయ విత్తనాలు, మరీ ముఖ్యంగా నువ్వులు చాలా మంచిగా బాగా పనిచేస్తాయి. అలాగే పుట్టగొడుగులు కూడా చాలా మంచిదండి, పుట్టగొడుగులు కూడా పళ్ళ ఆహారానికి మంచి చేస్తాయి.
1: ఇప్పుడు మీరు అన్నట్టు నెయ్యి అన్నారు కదండి, అంటే నెయ్యి అంటే కొంతమంది పెద్దవాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు, అంటే అది
0: కొలెస్ట్రాల్ అనుకుంటారు చాలామంది. కాదండి, మరీ జాగ్రత్తగా వినండి, నెయ్యి వాడడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. ఇంకా కౌంటర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి వాడితే ఇంకా తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దేనివల్ల కొలెస్ట్రాల్ వస్తుందంటే, ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ అంటారు కదా, అవి కూడా విపరీతంగా రిఫైన్డ్ ఆయిల్స్ వల్లనే వస్తుంది. అందుకే వీలైనంత మనము ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అన్నింటినీ పడేసి గానుగు నూనెల్లోకి మారడం మంచిది. మరీ విచిత్రమేమంటే, కొబ్బరి నూనె వాడితే అటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇటు బాడీలో డీటాక్స్ అవుతుంది. పళ్ళకు మీరు ఈవెన్ ఏదైనా పుక్కలించే చేస్తారనుకోండి, దాన్ని ఇంతకుముందు చాలా బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. సో ఆయిల్ పుల్లింగ్కు కొబ్బరి నూనె వాడుకుంటే పళ్ళు క్లీన్ అవుతాయి, గమ్స్ బాగుంటాయి, బాడీ డిటాక్స్ కూడా అవుతుంది.
1: అంటే మనలాంటి ప్రాంతాల్లో ఈ కొబ్బరి నూనె అన్నది
0: అలవాటు లేదు, అలవాటు చేసుకుంటే మంచిది,
1: చేసుకుంటే చాలా
0: మంచిది.
1: అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా నెయ్యిని ఆహార పరంగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు అన్నమాట.
0: చాలా మంచి, అప్పుడప్పుడు కాదండి, రోజు కొంత తీసుకోవాలి.
1: రోజు తీసుకున్న
0: కాకపోతే ఉదయం మధ్యాహ్నం వరకే తీసుకుంటే మంచిది. ఆ తరువాత, అంటే నీడ తిరిగిన తర్వాత అంటారు కదా, ఆ టైంలో తీసుకోకపోవడం మంచిది.
1: అంటే రాత్రిపూట తీసుకోకుండా,
0: రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది. అది కూడా ప్రతిరోజు ఒక నియమిత పరిమాణంలో రోజు తీసుకోవడం మంచిది.

0: మరి డాక్టర్ గారు, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ దంత వైద్య చికిత్సలో ఆధునిక విధానాలు అంటున్నారు, అవి ఏవంటారు? కొద్దిగా మా శ్రోతలకు తెలియజేస్తారు.
1: పిప్పి పళ్ళకు వచ్చేసండి, ఇప్పుడే గుంట పడింది, ఇరుక్కుంటూ ఉంది, నొప్పి రాలేదు, ఆ స్థితిలో సిమెంట్ సరిపోతుంది. జనరల్గా వేసే సిమెంట్ అంటారు కదా, సిమెంట్తో పూర్చి క్లీన్ చేసి సిమెంట్ వేస్తే సరిపోతుంది. లేదు, ఇప్పుడిప్పుడే కాస్త మంట, ఇప్పుడిప్పుడే సెన్సిటివిటీ వచ్చిందనుకోండి, అప్పుడు టెంపరీ సిమెంట్ వేసి ఒక 3 వారాలు వెయిట్ చేసిన తర్వాత దాన్ని పర్మనెంట్ చేయొచ్చు. అట్లా కాదు, ఆల్రెడీ నొప్పి వచ్చింది అనుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తారు. దాంట్లో బాగా పాడైపోయినటువంటి లోపల ఉండే నరాన్ని, ఆర్టరీ, వెయిన్, ఆ ప్యాసేజ్ని అంతా క్లీన్ చేసి, మరి పన్ను వేరు ఏ షేప్లో ఉంటే అదే షేప్లో ఫిల్ చేసి, తర్వాత దానికి సేఫ్టీగా ఒక క్యాప్ కూడా అమరుస్తారు. ఇది ఒకప్పుడు చేయడానికి 4-5 సిట్టింగ్లు పట్టేది, 4 రోజులు టైం పట్టేది. ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో సింగిల్ సిట్టింగ్లో చేస్తున్నారు, 1 గంటలో అయిపోతుందండి మొత్తం ట్రీట్మెంట్.
0: 1 గంటలో
1: మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. క్యాప్ కోసం 3-4 డేస్ ఆగిన తర్వాత మరొకసారి వచ్చి అచ్చిస్తే అదొక 3 డేస్లో క్యాప్ కూడా అయిపోతుంది.
0: అయితే మీరు చెప్పిన విధానం చాలా బాగుందండి. చాలామంది ఈ కొద్ది చల్లటి పదార్థాలు కానివ్వండి, లేదా కొద్ది పులుపు తగిలిందంటే పళ్ళు జువ్వు అని అంటున్నాయంటారు,
1: దాన్ని సెన్సిటివిటీ అంటాము. ఇది పిప్పి పన్నున్నా ప్రాబ్లం వస్తుంది, చిగురు ప్రాబ్లం ఉన్నా వస్తుంది, పళ్ళు అరిగిపోయినా వస్తుంది. వీటిలో ఇంకొక సమస్య ఏమైందంటే, చాలామంది తెలియక పళ్ళ బ్రష్తో అడ్డంగా తోమి వాళ్ళే అరగొట్టుకొని సెన్సిటివిటీ కొని తెచ్చుకుంటున్నారు. అందుకే బ్రష్ ఎప్పుడు మెత్తని బ్రష్ వాడాలి, రౌండ్గా చేసుకోవాలి, 1.5 నిమిషం కన్నా ఎక్కువసేపు చేయకూడదు.
0: మరి అలాగే బ్రష్ అయితే మీరు స్మూత్గా ఉండాలన్నారు, మళ్ళీ పేస్ట్ కానివ్వండి ఇతరత్ర పళ్ళు తోముకోవడానికి వాడుతుంటారు, వాటిని ఒకటే వాడడం మంచిదా, లేదా అప్పుడప్పుడు మారుస్తా?
1: అప్పుడప్పుడు మారిస్తే మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కంపెనీస్ కాంబినేషన్స్ అని తర్వాత రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు, అవి చూసి మోసపోతున్నారు. ఒకసారి దోమితే 24 గంటలు సేఫ్టీ అని అట్లా వాటిని నమ్మకూడదు. ప్రతి బాడీ తత్వానికి తగ్గట్టుగా వాళ్ళ పళ్ళ అమరికను బట్టి మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి మీ పేస్ట్ ఎంచుకోవడం మంచిది. దాంతోపాటు ఏ పేస్ట్ ఎన్నాళ్ళు వాడాలన్నది ఒక రూల్ ఉందండి, కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఒకటే అన్నది కాదండి.
0: అదే పూర్వకాలంలో అయితే హ్యాపీగా ఈ
1: వేప పుల్ల ఇప్పటికీ చెప్తున్నా ది బెస్ట్ వేపపుల్ల. ఎందుకు తెలుసా, మన డే షుడ్ స్టార్ట్ విత్ ద బెటర్ టేస్ట్, అంటే చేదుతో మన దైనందిక జీవితాన్ని మొదలు పెట్టాలి. అందుకు మన వాళ్ళు కనబరిచిన దారి రహదారి దానికి తిరగలేదు.
0: డెంటల్ ఇంప్లాంట్స్ అంటారండి, అంటే దంతాలు, దాని గురించి కొద్ది.
1: సో మనకు ఏదో ఒక కారణం వల్ల పళ్ళు పోయినప్పుడు, ఒకప్పుడు అండి తీసి పెట్టే పళ్ళు పెట్టేవాళ్ళు, ఆ తర్వాత పక్క పళ్ళని అరగదీసి దాన్ని సపోర్ట్తో బ్రిడ్జ్ లాగా పెట్టేవాళ్ళము, ఇప్పుడు పెడుతున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక దంత వైద్యంలో ఒక పెను మార్పు ఏమిటంటే, పక్కన పన్నును ముట్టుకోకుండా వేరే ప్లేట్ వేసి రోజు తీసి కడిగి పెట్టే అవసరం లేకుండా డైరెక్ట్గా ఎక్కడ పన్ను పోయిందో దాని కిందనటువంటి ఎముకని సపోర్ట్ తీసుకొని ఒక స్క్రూ లాంటిది ఫిట్ చేసి దాన్ని వేరులాగా వాడుకొని పై భాగం మాత్రమే ఒక క్యాప్ రూపంలో వేస్తాము. ఆ లోపల ఎముక లోపల మనం స్క్రూ టైప్ వేసేటువంటి దాన్ని ఇంప్లాంట్ అంటాం, దాని పైన వేసేదాన్ని క్రౌన్ అంటాం. సో ఇంప్లాంటేషన్ అంటే మనం ఏదైతే ప్లాంటేషన్ చేస్తామో అట్లా మన నోట్లో కృత్రిమమైన దంతాన్ని నాటడం, నాటి దాని మీద మనకు కావాల్సినట్టుగా క్యాప్ పెట్టుకోవటం. ఇది చాలా శాశ్వతంగా ఉంటుంది. ఒక్కసారి గనక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత దాన్ని నీట్గా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే 25-30 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.
0: అంటే తర్వాత ఆహారంలో తినేటప్పుడు ఏమైనా గట్టి పదార్థాలు అయినా కూడా శుభ్రంగా తినచ్చు అంటారు?
1: అన్నీ తినచ్చు, కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా అది కృత్రిమమైనదే, మన శరీరంలో భాగం కాదు, దానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు 2 సార్లు బ్రషింగ్ మసాజ్ కంపల్సరీ చేసుకోవాలి.
0: అలాగే చాలామందికి పళ్ళ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుందండి, మరి ఈ గ్యాప్ను కూడా సెట్ చేయడానికి ఈ నూతన ఆధునిక వైద్య విధానంలో ఏదన్నా ఉందండి?
1: ఇప్పుడు గమ్ ట్రీట్మెంట్ అంటామండి, అది చేసి గ్రాఫ్టింగ్ టిష్యూ అంటే ఇప్పుడు ఎముక పోయింది, ఎముక పొడితో నింపుతారు, చిగురు పోయింది అక్కడ క్లీన్ చేసి సాఫ్ట్ టిష్యూని నింపుతారు. నింపిన తర్వాత ఇప్పుడున్న పద్ధతుల్లో ఎంత చేసినా మన ఆహార వ్యవహారం బాగలేదు కాబట్టి నోట్లో పిహెచ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆర్టిఫిషియల్గా పెట్టినవి కూడా కరిగిపోతున్నాయి. అందుకు మనం పాటించాల్సిందేమంటే, దాహం వేసినప్పుడు మంచినీళ్ళే తాగాలి, రకరకాల కూల్ డ్రింకులు బెవరేజెస్ ఏమి తాగుతున్నారో దానివల్ల న్యాచురల్ పళ్ళు అరుగుతాయి, ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నోటి శుభ్రతగా మెయింటైన్ చేస్తేనే మీ ఇంప్లాంట్స్ అయినా 10 కాలాల పాటు ఉంటాయి. మీరు ఎంత మంచి పన్ను కట్టించుకున్నా నోటి శుభ్రత పాటించకపోతే తొందరలోనే సమస్యలు వస్తాయి.
0: అంటే మరి మీరు నోటి శుభ్రత అంటున్నారు, అంటే ఊరికే బ్రష్ చేస్తే చాలా, తర్వాత ఏమన్నా మౌత్ వాష్లు కానీ ఇలాంటివి ఏమన్నా?

0: లేదండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెండు సార్లు పళ్ళు తోముకోవడం ఒకటి, దానికన్నా డబుల్ త్రిబుల్ ఇంపార్టెంట్ గమ్ మసాజ్ చేసుకోవటం. సో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తాడు, గమ్ పెయింట్స్ అంటాము, కొన్ని రకాల క్రీములు ఉంటాయి వాళ్ళకి అవసరానికి బట్టి. ఏమీ లేదు, హెల్తీగా ఉన్నవాళ్ళు ఉట్టి చేతులతో ఊరికి జస్ట్ మసాజ్, ఇప్పుడు మనం చేతిని ఎట్లా మసాజ్ చేస్తాం, తలకి ఎలా మసాజ్ చేస్తాం, అట్లా గమ్స్ మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు హెల్తీ టిష్యూ ఫామ్ అవుతుంది, ఏదైనా ఫారిన్ బాడీస్ ఉంటే బయటకు వెళ్ళిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల హెల్తీ టిష్యూ గ్రోత్ వస్తుంది, కాబట్టి మనకు సందుల్లో ఏదైనా ఇరుక్కునే అవకాశాలు కూడా రోజు చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటాయి. అందుకే గమ్ ప్రాబ్లమ్కి గమ్ ట్రీట్మెంట్ తీసుకున్న వారు ఖచ్చితంగా రోజు రెండు పూట్ల మసాజ్ చేసి తీరాలి. కానీ చాలామంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్లు మేము 5 డేస్కో 7 డేస్కో ఇస్తాం, దాంతోపాటు ఇది కూడా వాడి ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా మానేస్తుంటారు. ఏది మసాజ్ చేసే మసాజర్ ఎన్నాళ్ళు వాడాలి అనే క్వశ్చన్ లేదండి, మీరు బ్రతికినంత కాలం చేయాల్సిందే, మీరు తింటున్నంత కాలం చేయాల్సిందే, అప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది.
1: అంటే దంతాలు
0: బాగుంటాయి, దాని చుట్టూ వలయం ఉన్నటువంటి ఎముక చిగురు, దాని లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ అంటే తాళ్ళ వంటివి పట్టుకొని ఉంటాయి కప్పళ్ళని, సో దాని ప్లేస్లో దినిపోయేటువంటి లిగమెంట్స్ హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మసాజ్ చేయాల్సిందే.
1: మరొక విషయం అండి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ దంతాల సమస్యలు ఒకసారి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు అని అనుకుంటాం, అంటే దానివల్ల ఇతరత్ర ఏమన్నా శారీరక రోగాలు వచ్చే అవకాశం ఉందట?
0: అవునండి, ఒకటి ఎప్పుడైతే చిగురు వాపు వ్యాధి కొన్ని సంవత్సరాల తరబడి కనుక ఉంటే అది గుండె జబ్బులకు మూలమవుతుంది అని కనుక్కున్నారు. అందుకే ఇప్పుడు మీరు కార్డియక్ సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాల్సి వస్తే ఫస్ట్ వాళ్ళు మా దగ్గరకు పంపిస్తారు, పళ్ళు క్లీన్ చేయించుకొని రమ్మని చెప్తారు, తర్వాత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోమని చెప్తారు. ఇది కాకుండా చాలా రకాల బాడీ టాక్సిఫికేషన్స్కి నోటి యొక్క ఇన్ఫెక్షన్సే కారణమవుతున్నాయట. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి, తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడానికి కూడాను నోటి ఇన్ఫెక్షన్స్ కారణమని తేలింది. ఎందుకంటే ప్రతిసారి తిన్నప్పుడంతా కూడా ఆహారం అక్కడ ఇరుక్కుంటుంది, అవి ఆల్రెడీ పులిచిపోయిన ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇవి దీనికి తోడవుతాయి. దీని ద్వారా మన లింఫాటిక్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ మీద దాడికి వెళ్తుంది. మన రక్షణ వ్యవస్థ ఎట్లా అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు తన పని అది చేస్తుంది, ఎక్స్ట్రీమ్ అయినప్పుడు కొంత ఒక పార్ట్ మిగిలిపోవచ్చు, అట్లా మిగిలిపోయినది ఉండిపోగా అదే బాడీలో టాక్సిన్స్గా తయారవుతుంది. ఈ టాక్సిఫికేషన్ వల్ల మొదట రక్త ప్రసరణ దెబ్బతింటుంది, ఆ తర్వాత నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ రెండు ఎప్పుడైతే తేడా తింటాయో మొత్తం బాడీలో కోఆర్డినేషన్ పోతుందండి, అంటే ప్రముఖంగా కనిపించదు కానీ చాలా రకాల జబ్బులకు నోటి శుభ్రత చాలా చాలా ముఖ్యం. అందుకే చాలామంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్రానిక్ జబ్బు ఉంది అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి జనరల్ క్లీన్ చేయించుకొని రమ్మంటారు. సో అప్పుడు ఇంకేదైనా ఉంటే కనుక బయటపడతాయి, అవి కూడా సరి చేయించుకుంటే లాంగ్ రన్లో మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ కంట్రోల్కి రావడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే మొత్తం మన శరీరం సక్రమంగా ఉండాలి అంటే ఈ పళ్ళు చాలా చాలా
0: చాలా ఇంపార్టెంట్.
1: మరి అలాగే ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, అప్పుడప్పుడు లేదా కింద పడడంతో పళ్ళు కొన్ని విరిగిపోతుంటాయి సగం, మరి అలాంటి పూర్తి పళ్ళను పెట్టాలంటే మన ఆధునిక వైద్య విధానంలో ఏమన్నా ఉన్నాయి?
0: పాతకాలంలో కొంచెం విరిగిపోయినా సరే నరం బయటికి ఎక్స్పోజ్ అయ్యింది అంటే పన్ను పీకేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చికిత్స ద్వారా ఆ సగభాగానికే రూట్ కెనాల్ చేసి ఈ సగభాగానికి కూడా మళ్ళీ మనము క్యాప్ పెట్టేసి పన్ను తీయన అవసరం లేకుండా సరిచేస్తారు, అదొకటి. లేదా పన్ను ఊర్తి పడిపోయింది, పేషెంట్ కనుక 1 నుంచి 2 గంటల లోపల ఆ బయట పడిపోయిన పన్ను తీసుకొని వస్తే కూడా తిరిగి అదే పాత పన్నునే పేషెంట్ నోట్లో ఇంప్లాంట్ చేయగలుగుతాం. ఇది కూడా అవకాశం లేదనుకోండి, అంటే విరిగిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది, ఇమ్మీడియట్ లోడింగ్ అనేటువంటి టెక్నిక్తో ఇమ్మీడియట్గా పళ్ళను కూడా ఫిక్స్ చేయొచ్చు అనమాట.
1: వెంటనే
0: ఇప్పుడు పన్ను ఊడిపోయినది గాయం ఉంది, దాన్ని ఇన్ఫెక్షన్ రాకుండా క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టేస్తారు
1: అప్పటికప్పుడు.
0: అది కూడా మీకు పంటి ఎముకకు సంబంధించిన సపోర్ట్ సరిపోలేదు అనుకోండి, లోపల జా బోన్ అంటాం అంటే దవడ ఎముకల బోన్కి బేసల్ బోన్ అంటాం, ఆ ఎముకకి ఇంప్లాంట్ వేసి విత్ ఇన్ నో టైం ఇంప్లాంట్ పెట్టేయచ్చు.
1: కాబట్టి ఇప్పుడు అలా ఎప్పుడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఎవరు పెద్ద కంగారు పడాల్సిన పని లేదు,
0: భయపడాలి. దేనికి భయపడాలి? కాస్త డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి అంటే అట్లాంటి ఇమ్మీడియట్ లోడింగ్
1: వాటిలోనే,
0: అంటే మరీ మీరు లక్షలు కాదనుకోండి కానీ మామూలు కట్టేటువంటి పళ్ళ దంత వైద్యంతో పోలిస్తే ఇమీడియట్ లోడింగ్స్ ఇంప్లాంట్స్ దాంతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఇమ్మీడియట్ లోడింగ్లో మీరు ఇవాళ ఇట్లా పడ్డారు, ఇప్పుడు దెబ్బ తగిలింది, ఇవాళ ఇంప్లాంట్ వేసుకున్నా కూడా వితిన్ నో టైం మీకు ఇంప్లాంట్ సెట్ అయిపోతుంది. వితిన్ 3 డేస్లో క్యాప్ పెట్టేస్తారు. ఒక 3 రోజుల తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్గా నచ్చు తాగచ్చు.
1: అలాగే

0: ఒక విషయం అండి, ఇప్పుడు ఈ కాస్మోటిక్ డెంటిస్ట్రీ అంటాం, అంటే ఆధునిక వైద్య విధానంలో దాని గురించి కొద్దిగా మాస్టర్.
1: ఇప్పుడు మనిషికి మొత్తం అందం పైన చాలా ఉత్సుకత పెరిగింది. అందులో భాగంగానే చాలామంది మా దగ్గరకు వచ్చి పళ్ళను క్లీన్ చేయడమని అడుగుతుంటారు, అంతవరకు బాగుంది. అది కాకుండా సో బంగారు పూతలు వేసుకుంటారు, వజ్రాలు పెట్టించుకుంటారు, యూనో కొంతమంది బాగున్న పళ్ళని ఎనికి ముందుకు జరిపి తళ్ళుకుమనేటువంటి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, వాటిని పళ్ళని డ్రిల్ చేసి దాని లోపల ఫిక్స్ చేయించుకుంటారు. మేము దానికి వ్యతిరేకమే కానీ

0: యూనో కొంతమంది బాగున్న పళ్ళని ఎన్నికే ముందుకు జరిపి తళ్ళుకుమనేటువంటి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, వాటిని పళ్ళని డ్రిల్ చేసి దాని లోపల ఫిక్స్ చేయించుకుంటారు. మేము దానికి వ్యతిరేకమే కానీ పేషెంట్ కోరుకున్నప్పుడు తగు జాగ్రత్తలు చెప్పి చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఈ న్యాచురల్టీ పోగొట్టుకొని ఇప్పుడు కొత్త పొగళ్ళు పోతున్నారు. ఒరిజినల్గా ఏంటంటే అలైన్మెంట్ లేని పళ్ళని అలైన్మెంట్ చేయడము, మనకు మామూలు కలర్లో లేకుండా, అది ఫ్లోరోసిస్ వల్ల కావచ్చు, దెబ్బ తగలడం వల్లొచ్చు, కలర్ మారినప్పుడు మామూలు కలర్కి తేవడం అయితే కాస్మెటిక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, మేము కూడా. కానీ ఇప్పుడు కొంచెం గతి తప్పింది,
1: ఈ అధునాతన
0: మేము వద్దని చెప్పినా వినడం లేదు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్కి కూడా ప్రెషర్ ఇచ్చి చాలామంది చెవికి ఎట్లా రింగు పెట్టుకుంటారో అట్లా పళ్ళకు రకరకాల ఐటమ్స్ వేసుకుంటారు.
1: భవిష్యత్తుకు ఆలోచించి
0: ఆరోగ్యానికి అయితే మంచిది కాదండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వజ్రం అంటున్నాం, వజ్రం విషం, పొరపాటున ఆ జరగడం జరిగి అది ఆ సాకెట్ నుంచి బయటకు వచ్చి మింగేశాడు అనుకోండి, చాలా కష్టం. కానీ పిల్లలు వినట్లేదు ఇప్పుడు.
1: అంటే ఒకప్పుడు అంటే ఈ ఎగుడు దిగుడు పళ్ళు కలదు, కొంతమంది పళ్ళు ముందుకు వచ్చాయని వాటిని మరీ కరెక్ట్గా కూర్చోబెట్టడానికి
0: క్లిప్ ట్రీట్మెంట్ అండి, అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడుతో పోలిస్తే చాలా కాంప్లికేటెడ్ ప్రక్రియ ఉన్నింది, ఇప్పుడు చాలా ఈజీ. యాంకరేజ్ అంటాం, అంటే పడవకి ఎట్లయితే లంగర్ వేస్తామో అట్లా ఈ క్లిప్పుల నుంచి వెనక్కి తీసుకెళ్ళి కరెక్ట్గా ఉన్నటువంటి ఒక దవడపళ్ళకు మనం లంగర్లాగా వేస్తే మిగతా పళ్ళు చాలా వేగంగా కావాల్సిన పొజిషన్కి వచ్చేటువంటి కొత్త టెక్నిక్ వచ్చింది. దానివల్ల ఒకప్పుడు సంవత్సరాలు పట్టే ట్రీట్మెంట్ ఇప్పుడు 5-6 నెలలు అయిపోతుంది.
1: అంటే ఇప్పుడు అలా క్లిప్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు సాధారణ మామూలుగా
0: తినే ఆహారాలు తినచ్చు తాగొచ్చు, కానీ కట్ చేసుకొని దవడ పళ్ళతో తినాల్సి వస్తుంది. ముందర పళ్ళతో పట్టి కొరికి తీసే ఆహార పదార్థాలని డైరెక్ట్ వాడకుండా కట్ చేసుకొని దవడ పళ్ళతో తినాలి, కానీ అన్నీ తినచ్చు.
1: మరి అలాగే ఇప్పుడు ఈ ఆధునిక వైద్య విధానం అంటున్నాం, ఈ విధానాన్ని కనుక మనం తీసుకుందామంటే ఎన్నో సమస్యలను త్వరగా మనం పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే ఆ త్వరగా పరిష్కరించుకునే సమయంలో కొన్ని ఆపద కలిగేటటువంటి విషయాలు కూడా ఏమన్నా ఉన్నాయంట?
0: కొన్ని ఉంటాయండి. లైక్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది, సో ఇందాక చెప్పాము ఇప్పుడు కింద పడేసి వస్తే ఇమీడియట్ లోడింగ్ చేస్తాము అని. అదే ఇన్ఫెక్షన్ ఉంది, లేదా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకేదో కార్డియక్ ఇష్యూ ఉంది, సో వాళ్ళకి ఇన్ఫెక్షను తగ్గడానికి కాస్త టైం తీసుకుంటుంది. నేను ఈరోజు వచ్చా, 2 డేస్లో అమెరికా వెళ్ళిపోవాలి, 2 డేస్లోనే నాకు రూట్ కెనాల్ అయిపోవాలి, క్యాప్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తాము, తప్పని పరిస్థితి కాబట్టి చేసి వాళ్ళకి హైర్ యాంటీబయాటిక్ ఏదో ఇచ్చి పంపిస్తాం. కానీ వాళ్ళకు నొప్పి ఉంటేనే దానిపైన దృష్టి ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైతే షుగర్ అన్కంట్రోల్ ఉందనుకోండి, బీపీ హై ఉందనుకోండి, లేదా కార్డియక్ సమస్య ఎక్కువ ఉందనుకోండి, సో దీన్ని నెగ్లెక్ట్ చేసి అదర్ మెడికేషన్స్ మీద వెళ్ళిపోతారు, ప్రాపర్ క్లీనింగ్ ఉండదు అనుకోండి, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గకుండా ఇక్కడే ఉండడంతో పాటు పక్కన ఉన్నటువంటి ఎముకని ఇంకా ఎక్కువ లేట్ చేస్తే పక్కనున్న పళ్ళ ఎముకని చిగుర్లను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు కింద పడి ఊడి బయటకు వచ్చేసింది, దాన్ని కూడా మనం డిస్ఇన్ఫెక్షన్ చేసి సెట్ చేస్తాం. చేసిన తర్వాత కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిందే. ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ చుట్టూ ఆ ఏరియాతో పాటు చుట్టూ ఉన్న ఏరియా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని పళ్ళు ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, ఆ ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు అలాగే ఓడ్చుకొని ఉండి మిగతా పళ్ళు అన్నీ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొన్ని పళ్ళు పోయిన తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి పళ్ళ మీద ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఎముక కరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళేమనుకుంటారు, ఈ పళ్ళు కూడా పోయిన తర్వాత కట్టించుకుంటాను అని, కానీ అసలైన బోన్ వెళ్ళిపోతుందనే సత్యం వాళ్ళకి తెలియదు. అందుకని ఒకటి కానీ రెండు కానీ అంతకన్నా మించి కానీ పోయిన పళ్ళు వెంటనే కట్టించుకుంటే ఆ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది, బోన్ అలాగే ఉంటుంది, రేపు పొద్దున్న వాళ్ళు ఏదైనా ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పళ్ళు పోయినా మిగతా పళ్ళు పోయేంత వరకు ఆగకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఆ పోయిన పళ్ళు కట్టించుకుంటే అటు ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది, బోన్ మెయింటైన్ అవుతుంది, అలాగే మీకు చూడడానికి అందం పరంగా కావచ్చు, మాట స్పష్టంగా మాట్లాడడానికి కావచ్చు, అన్ని రకాల చాలా బాగుంటుంది.
1: అంటే మీరు అంటున్నట్టు సపోజ్ ఒక్క పంటికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే కట్టించడం కానీ చేయడం
0: మంచిదండి.
1: డాక్టర్ గారు, మరొక విషయం, ఇప్పుడు దంతాలు ఎక్కువగా నొప్పి పెడుతున్నప్పుడు ఈ దవడ పక్కన కానివ్వండి, చాలామంది హెడ్ ఏక్ వస్తుందని తలనొప్పి అని అంటారు, అంటే అక్కడికి ఎందుకు అది అంటారు?
0: డైరెక్ట్ రిలేషన్ అయితే లేదండి. శరీరంలో ఎక్కడైనా వాపు వచ్చింది, నొప్పి వచ్చింది అంటే ఇన్ఫ్లమేషనే. లాస్ట్ టీఐఎస్ అనే, అంటే ఏ ప్రాంతంలో వచ్చినా కూడా మన శరీరంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది.

0: ఈవెన్ ఒక్క స్ట్రెయిన్ అయినా కూడా తలనొప్పి వస్తుంది. అంతే తప్ప దానికి డైరెక్ట్ రిలేషన్ లేదు. కాకపోతే ఒక్క కండిషన్ ఉంది, జెయింట్ టీత్ ఏర్పడినప్పుడు దాని వేర్లు మన పళ్ళ దవడ ఎముకకు మించి పైకి వెళ్ళినప్పుడు కంటికి సప్లై అయ్యే నరము, అలాగే పై దవడకు సప్లై అయ్యే నరంకి రెండు పక్కపక్కనే ఉండడం వల్ల అక్కడ ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా కూడా తలపైకి లాగుతుంది, మడిసిరాలు నొప్పి వస్తాయి, చంకల్లో గడ్డలు వస్తాయి, మెడలో గడ్డలు వస్తాయి, అంటే ఆ ప్రాక్సిమిటీ ఉండడం వల్ల. కానీ 400,000 మందిలో ఒకరికి అలా చేయ అవకాశం ఉంది. మనం ఇట్లా నోరు తెరిచి ఓపెన్ చేయంగానే తెలిసిపోతుంది, సో జెయింట్ టూత్ ఉంది, దీని వేర్లు చాలా పొడవు ఉంటాయి, అదేంటి అన్నది ఎక్స్రే తీసుకొని ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఎక్కడో పన్నుండి ఎక్కడో ఈ నరం ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. మేబీ దీనివల్ల లాగినట్లు ఉండొచ్చు, అంటే దాన్ని రెఫరల్ పెయిన్ అంటాం, అంతే తప్ప వేరే సమస్యలు ఉండవు.
1: అలాగే ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ఫుడ్ కంట్రోల్ ఎంత చేసినా ఈ బర్గర్లని పిజ్జాలని ఇవి ఎక్కువగా వాళ్ళు తినడం జరుగుతుంది. దీనివల్ల ఏమన్నా ఆ ఏజ్ నుంచి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందా?
0: అవకాశం ఉందండి. దాంట్లో అంత పిండి పదార్థమే, దాంట్లో పళ్ళ సందులో ఎక్కువ ఇరుక్కొని పోయే ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు సరిగా డైజెషన్ అవ్వదు, సో రిగర్జిటేషన్స్ ఎక్కువ, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ, దానివల్ల ఇటు తిరిగి రిగర్జిటేషన్ వల్ల పళ్ళ సమస్యలు, చిగురు సమస్యలు వస్తాయి, దాంతోపాటు ఆహారంలో ఇరుక్కుంటాయి కదండి, దానివల్ల ఏదైతే బ్యాక్టీరియా గ్రోత్ అవ్వకూడదో అది అక్కడ గ్రోత్ అవ్వడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. దాంతోపాటు వీళ్ళు సరిగ్గా ఎప్పుడైతే మెయింటైన్ చేయరో అక్కడ ఇన్ఫెక్షను బోన్ని కూడా అరగదీస్తుంది, దానికి వయసుతో సంబంధం లేదు. సో ఎముకనే మొత్తానికి పంటికి బలము, ఆ ఎముక తగ్గిపోతే ఆటోమేటిక్గా పళ్ళు కూడా వీక్ అవుతాయి.
1: కాబట్టి మీరు అన్నట్టు ముఖ్యంగా ఆహార నియమాలు సక్రమంగా
0: చాలా ఇంపార్టెంట్ అండి.
1: డాక్టర్ గారు, మరి అలాగే ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా యువత ఈ ఆధునిక పోకడలకు మీరు అన్నట్టు ఈవెన్ పళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అని ఇవన్నీ అంటున్నప్పుడు, అలా కాకుండా మనము పూర్వకాల పద్ధతులు కానివ్వండి లేదా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేటివి కానివ్వండి ఫాలో అవుతే ఎంతవరకు మనకు మంచిది అంటారు?
0: ఎంతవరకు 100% మంచిది. ఇప్పుడు ఒక అబ్బాయి ఏదో కోరని కోరాడే అనుకోండి, డాక్టర్గా మేము మ్యాక్సిమం కన్విన్స్ చేసి పంపిస్తాం. సో అట్లా కాదు అన్నప్పుడు దాంట్లో మినిమైజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, నాకు 4 పళ్ళు కావాలంటాడు అనుకోండి, అబ్బాయి 4 అక్కర్లేదు, సింగిల్ పెట్టుకో, నీకు కంఫర్ట్ అనిపిస్తే ఓకే, అదర్వైజ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి తెలుసా, దాన్ని ఇమీడియట్గా తీసి మామూలు పనుకొలర్ దాంతో క్లోజ్ చేయడానికి ఆప్షన్ పెట్టుకుంటాం. మేబీ పేషెంట్కు చెప్పకపోవచ్చు కానీ, సో మా జాగ్రత్తలో మేము ఉంటాం. అదొకటి. రెండవది వచ్చేసి బ్రషింగ్ టెక్నిక్ అండి, చాలామంది అడ్డంగా చేస్తారు. సో అది బ్రషింగ్ టెక్నిక్ ఒకటి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటే నైట్ డిన్నర్ ఎర్లీగా చేయడంతో పాటు పడుకోబోయేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ చేసి పడుకోవటం. సో చాలామంది ఇప్పటికీ 8, 9, 10 గంటలకు తినేవాళ్ళు ఉన్నారు. మీ డిన్నరు ఈవినింగ్ 6:37 కంప్లీట్ చేసి 2-3 అవర్స్ తర్వాత బ్రష్ చేసి పడుకున్నారనుకోండి, మీరు ఉదయం బ్రష్ చేయకపోయినా పర్లేదు, కానీ నైట్ ఎర్లీ డిన్నర్ చేసి 2-3 అవర్స్ తర్వాత మీరు బ్రష్ చేసి పడుకుంటే దానంత బెస్ట్ ఇంకొకటి లేదు.
1: ఓకే డాక్టర్ గారు, మరొక విషయం ఏమంటే ఇప్పుడు మన ఆరోగ్య సమస్యలు కొన్ని బాగా తీర్చుకోవడానికి ఈ యోగా అన్నది ఒక సాధనం అవుతుంది, మరి దంత సమస్యలు తీర్చుకోవడానికి కూడా యోగాలు ఏమన్నా ఉన్నాయా?
0: ఉందండి. దాంట్లో సదంత ప్రాణాయామ అని ఉంది, సదంత ప్రాణాయామ దాని పేరే, సదంత అంటే టీతు. సో దాన్ని ఎట్లా చేస్తారంటే స్థిరంగా కూర్చొని బాగా దీర్ఘంగా మీరు పళ్ళ సందుల్లో నుంచి శ్వాస తీసుకొని నోరు మూసేసి ముక్కుతో శ్వాసను పూర్తిగా వదిలేయటం, అట్లా అదొక రౌండ్ అన్నమాట, 6-9 రౌండ్లు మినిమం. లేదా ఆల్రెడీ మీ ఇందాక చెప్పిన చిగురువా ప్రాబ్లం ఉందనుకోండి, ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి 21 టైమ్స్ చేస్తే
1: పళ్ళతో మనము
0: పళ్ళ సందుల్లో నుంచి గాలి పీల్చుకొని నోరు మూసేసి ముక్కుతో నిదానంగా శ్వాస వదిలేయాలి. దీన్ని సదంత ప్రాణాయామ అంటారు. పళ్ళ నొప్పికి, చిగురు వాపులకి, లింఫ్ నోడ్ ఇన్ఫెక్షన్స్కి, తర్వాత నోట్లో అల్సరేషన్స్కి, ఈవెన్ ఆకులు తప్పులను కూడా అది నియంత్రిస్తుంది.
1: ఓకే.
0: కానీ ఒక సమస్య ఏమంటే కూలింగ్ ప్రాణాయామాలో ఇది ఒక ప్రాణాయామ కాబట్టి ఆల్రెడీ ఆస్మా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చలి సందర్భంలో చలికాలంలో చేయకూడదు. తర్వాత కొంతమందికి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయనుకోండి, అప్పుడు కూడా చేయకూడదు, మిగతా సమయంలో చేసుకోవచ్చు.
1: ఇప్పుడు నోటి సమస్య అన్నప్పుడు దంతాలే కాకుండా చాలామందికి ఈ నోటి పూత కానివ్వండి ఇబ్బందిగా ఉంటుంది, అది ఎందువల్ల అంటారు?
0: అది విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, విపరీతమైన టెన్షన్ వల్ల వస్తుంది, నిద్రలేమి వల్ల వస్తుంది.
1: మీరన్నట్టు టెన్షన్ వల్ల కూడా పళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంది?
0: ఉందండి. ముఖ్యంగా అల్సరేషన్స్, నోటి అల్సరేషన్స్. అందుకే చాలామంది పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చేటప్పటికి, ఎగ్జామ్స్ జరిగే టైం తప్పటికి

0: మాకు రోజు ఒక 5-6 మందిని చూస్తాం నేనే. ఏది టెన్షన్ వల్ల అల్సరేషన్ నోటి పూతలు.
1: కాబట్టి డాక్టర్ గారు, మీరు ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆధునిక వైద్యం దంత వైద్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇంకా ఏమైనా వివరాలు మీరు చెప్పాలనుకున్నారు?
0: సో ఓవరాల్గా చెప్పాలంటే ఎంత అయితే వేగం పెరిగిందో అంతే దాని తగ్గట్టుగా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణము మన జీవన విధానం మార్చుకోవడమే. తిరిగి మన పాత జీవన విధానానికి వెళ్ళడం ఒక సొల్యూషను. రెండవది, సమస్య రాగానే గాబరా పడిపోయి ఏదో ఒకటి చేసేసుకోకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కొంతమంది చాలా చిన్న సొల్యూషన్ ఉంటుంది, చాలా సింపుల్ ప్రాబ్లంతో వెళ్ళిపోయేది, దాన్ని ఏదో చెప్తారు గోటితో పోయేది, గొడ్డలు దాకా తెచ్చుకొని డాక్టర్ దగ్గరకు వస్తారు. అప్పుడు బిల్స్ చూసి భయపడతారు. సో అదే సింపుల్గా ఇప్పుడు సెన్సిటివిటీ వచ్చింది, ఒక పేస్ట్ వాడితే పోతుంది, లేదా మనం బ్రష్ చేసే టెక్నిక్ మార్చుకుంటే పోతుంది. అందుకని ఫస్ట్ అట్లీస్ట్ ఒక 6 నెలలకు ఒక్కసారి డాక్టర్ కన్సల్ట్ చేయడం మంచిది. రెండవది, ఉదయం రాత్రి ఖచ్చితంగా బ్రష్ చేసుకోవటం, మసాజ్ చేసుకోవటం, స్టిక్కీగా ఉన్న ఆహారాలు తినకపోవడం. సపోజ్ తిన్నారనుకోండి, మీరు బ్రష్ చేసినప్పుడు అది కనుక సరిగా క్లీన్ అవ్వకపోతే, సింపుల్గా మన వాళ్ళు వాడేది ఏది పడితే ఆ పుల్లలు ఏది పడితే అట్లా పెడతారు, అట్లా పెట్టుకోకుండా మీకు బయట ఇంటర్డెంటల్ బ్రష్ అని దొరుకుతుంది, తర్వాత ఫ్లాస్ అని దొరుకుతుంది, దారం లాంటిది. సో మీరు అది కనుక ఎట్లా వాడాలో డాక్టర్తో కనుక్కుంటే, ప్రతిరోజు ఇంటర్డెంటల్ బ్రష్ వాడి ఫ్లాసింగ్ చేసి 2 సార్లు బ్రష్ చేసి అట్లా నీట్గా మీరు మెయింటైన్ చేస్తే ఒక 3 to 6 మంత్స్లో మీ మేజర్ సమస్య తగ్గిపోతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మానేసుకుంటూ రావచ్చు. ఫ్లాస్ మానేయచ్చు, ఇంటర్డెంటల్ బ్రష్ ఆ గ్యాప్ తగ్గిపోయింది అనుకోండి మానేయచ్చు, కానీ బ్రషింగ్ 2 సార్లు, మసాజ్ 2 సార్లు మాత్రం కంపల్సరీ చేయాల్సిందే.
1: మామూలుగా దంతాలు అన్నామంటే ఏదో నోటి లోపలు ఉంటాయి కాబట్టి మనం పైకి కనిపించవు కాబట్టి పైకి మనం బాగా ఆకారం బాగా డిఫరెంట్గా ఉన్నా కానీ ఈ పళ్ళు గనక సరిగా లేకపోతే అనేక రకమైనటువంటి సమస్యలతో పాటుగా శారీరక సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి మనం ఈ ఆధునిక వైద్య విధానం ద్వారా ఎలా వీటిని మనం నయం చేసుకోవచ్చు, మీరు చాలా చక్కగా మా శ్రోతలందరికీ తెలియజేశారు. నమస్కారం అండి.
0: లక్ష్మీ, అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి, అలాగే విన్న శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
2: మీరు ఇంతవరకు దంత సంరక్షణ ఆధునిక వైద్య విధానం డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ లంకాప్రసాద్, నిర్వహణ కే శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
3: గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ది హెడ్లైన్స్. Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And now the news in detail. Prime Minister Narendra Modi met Queen Maxima of the Netherlands, the UN Secretary General's Special Advocate for Financial Health, in New Delhi yesterday. Mr. Modi stated that during the meeting, they discussed how India's digital public infrastructure-led revolution is making financial services more accessible and affordable, enhancing ease of living and empowering people at scale. The Prime Minister added that India remains committed to sharing its experience with partner countries across the world. Prime Minister Modi will be on a state visit to Seychelles from the 27th to 29th of this month to attend the Golden Jubilee celebrations of the National Day of Seychelles as the guest of honour. Prime Minister last visited Seychelles in 2015. External Affairs Ministry said in a statement that a contingent of the Indian Defence Forces along with two Indian Navy ships will participate in the celebrations. During the visit, the Prime Minister will hold talks with President of Seychelles, Dr. Patrick Hermeni, and review the full

0: Philadelphia today. Nicolas Pepe scored a dynamic double for Ivory Coast to end Curaçao's campaign on a disappointing note. Later, both Japan and Sweden stormed into the knockouts round as they played a 1-1 draw in the Group F clash at the Dallas Stadium this morning. Japan will now face five-time champions Brazil in the round of 32. Meanwhile, Netherlands outclassed Tunisia 3-1 in Kansas City to top Group F and set up a round of 32 clash with Morocco. In the ICC Women's T20 World Cup, India defeated Bangladesh by 5 wickets in a Group A clash in Manchester, England last night. Opting to bat first, Bangladesh posted 136 for 8 in the stipulated 20 overs. With this win, India have 6 points in Group A from 3 wins and 1 loss. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Anuja. Government lifts Iran war-linked curbs on commercial LPG, writes Hindustan Times. A headline in the Indian Express writes, from Sunday, India will resume tourist visas for Bangladesh nationals. Netra, India's airborne surveillance platform, gets final operational nod, states the Hindu. Sportspersons will now be allowed to carry javelins and bulky sports equipment on trains, even if they exceed the prescribed dimensions, according to the Railway Ministry, except pole vaults, informs the Pioneer. Another headline in the Pioneer writes, government expands QR code tracking to key drug categories to curb counterfeits. And finally, millions breathe easy. As the Times of India reports, CBSE students already in standards 7th to 9th with foreign language can keep their current combination till 10th. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: నషాముక్త భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్తైన విద్యార్థులు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్ధతకు, నషాముక్త భారత దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు

0: లు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో S2 Life, No2 Drugs నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలతో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి నిన్నే పెళ్లాడతా. ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన పాట వింటారు.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్క
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
1: నిన్ను
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర
5: మాయా బజార్ ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పడిన పాట వింటారు.

అహనాబెళ్ళంట ఓహనాబెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం రాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట రాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట నా పెళ్లి అంటా

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి నేను ప్రేమిస్తున్నాను. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి.
3: అరే అరే తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగ్ చూసే సాంగ్ అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు. కమన్ సింగ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: మంచి మిత్రులు, ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

తలవారదేని

చదివిన జీవిత పాఠం నీకే నేర్చాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ జీవిత విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ జీవిత విడిపో

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం కేకే పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 8వ భాగం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో

0: లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు.
1: అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమయ్యు.

మనమాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగిమణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.

రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.

బలం లేని వేళ్ల పంతానికి పోకూడదు అన్నది సూక్తి. మానసిక శారీరక బలం ఉన్నప్పుడే పంతం పట్టుదల చెల్లించుకోగలం, అవి లేనప్పుడు ఏమాత్రం చెల్లదు అని భావం. దీనికి వేమన చెప్పిన ఉదాహరణ చూడండి. పట్టుబడినప్పుడు లేదా కట్టిపడేసినప్పుడు సింహమైనా సరే ఏమీ చేయలేదు, ఆ సమయంలో బక్క చిక్కిన కుక్క కూడా కరిచి బాధ పెట్టగలదు. అంటే చిక్కి ఉన్నప్పుడు సింహమైనా సరే గ్రామసింహముతో కూడా ఓడిపోవలసిందే అని చమత్కారంతో కూడిన పోలిక చెప్తాడు వేమన. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క

ದಯ ವಿಶ್ವದ ಅಭಿರಾಮ ವಿನುರವೇಮ నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి ఎంతో బలం ఉంటుంది. అప్పుడు ఏనుగునైనా ఒడిసి పట్టుకుంటుంది. అదే నీళ్లను విడిచి బయటకు వచ్చిందంటే కుక్క చేత కూడా ఓడిపోతుంది. కాబట్టి దీని కారణం స్థానబలం అంతేకాని స్వంత బలం కాదు అంటాడు. ఈ పద్యానికి స్ఫూర్తి భాగవతంలోని గజేంద్ర మోక్షం అనే కథ. మదించిన ఒక పెద్ద ఏనుగు మడుగులో దిగినప్పుడు మొసలి పట్టుకుంటుంది. ఆ ఏనుగు దానితో ఎన్నో ఏండ్లు పోరాడుతుంది. నిజానికి మొసలి కంటే ఏనుగు బలం చాలా పెద్దది. అయినా దాన్ని ఓడించలేక అల్లాడుతుంది. అంటే అది మొసలికున్న బలం కాదు, నీళ్లల్లో ఉంది కాబట్టి అది దాని స్థానబలం. గ్రామాధికారి తన గ్రామంలో మాత్రమే తన మాట శాసనంగా పెట్టుకోగలడు. అదే ప్రక్క ఊళ్ళో అయితే అతని మాట సాగదు. దీన్నే ఒక ఊరి పెద్ద మరో ఊరికి పాలేరు అంటారు. అదే స్థానబలము అంటే. కాబట్టి మనిషి కూడా తన స్థానబలము తాను గుర్తించుకొని ప్రవర్తించాలి అన్నది వేమన సందేశం.

విద్య లేనివాడు విద్యావంతుల ప్రక్కన కూర్చున్నంత మాత్రాన విద్వాంసుడైపోడు. ఎలాగంటే కొలనులో హంసలు తిరుగాడుతుంటాయి, వాటికి ప్రక్కనే కొక్కెరాయి అంటే కొంగ కూడా ఉంటుంది, అంత మాత్రాన అది హంసైపోతుందా? హంస కొంగ రెండూ తెల్లగానే ఉంటాయి. అయితే ఏం లాభం? హంస పాలను నీళ్లను వేరు చేసే విద్యా కౌశలం ఉన్నది, మరి కొంగ నత్తల్ని పీతల్ని చేపపిల్లల్ని ఒడిసి పట్టుకునే టక్కరితనం కలది. పైగా కదలకుండా జపం చేస్తున్నట్లు నిలబడి చేపలు దగ్గరకొచ్చినప్పుడు గబుక్కున పట్టి గుటుక్కున మింగే దొంగ విద్య కొంగది. అలాగే విద్య లేని నరుడు విద్య ఉన్నట్లు నటిస్తూ విద్వాంసుల ప్రక్కన ఉన్నంత మాత్రాన వాళ్లంతటి పండితుడు అనిపించుకోలేడు అంటాడు వేమన.

సముద్రములో గవ్వల ఆకారంలో కొన్ని చిప్పలు ఉంటాయి, వాటినే ముత్యపు చిప్పలు అంటారు. స్వాతికార్తిలో కురిసిన వానచినుకు సరిగ్గా ఆ చిప్పలో పడ్డట్టయితే ఆ చిప్ప మూసుకుపోయి కొన్నాళ్లకు అందులో పడ్డ చినుకు గడ్డకట్టి ముత్యంగా మారుతుంది. ఇక నీటిలో కురిసిన చినుకులన్నీ నీటిలోనే కలిసిపోతాయి. అలాగే ప్రాప్తమున్నప్పుడు ఆ ఫలాన్ని తప్పకుండా పొందగలం, అది ఆపినా ఆగదు అంటాడు. ఎన్నో కోట్ల చినుకుల్లో ఏ ఒక్క చినుకో ముత్యంగా మారే అదృష్టం పొందుతుంది. అన్నీ ముత్యాలైతే అదృష్టమని ఎందుకంటాం? సాధారణం అంటాం. దీన్నే ప్రాప్తం అని చెప్పేది. కష్టపడితే వచ్చేదాన్ని కష్టానుసారంగా వచ్చింది అంటాం, కష్టపడకుండా వచ్చేదాన్ని ప్రాప్తానుసారం అంటాం. కాబట్టి ప్రాప్తం ఉన్నప్పుడు ఆ ఫలితం దక్కి తీరుతుంది, అది దక్కకుండా పోయే ప్రసక్తే లేదు అంటున్నాడు వేమన. దీన్నే సుమతీ శతకంలో సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, డబ్బు రావాలన్న ప్రాప్తమే ఉంటే అది ఎలాగైనా వచ్చేస్తుంది, ఎలా వచ్చిందో కూడా గ్రహించలేం. ఎలాగంటే టెంకాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలా, తెలియకుండానే వచ్చేస్తుంది అంటాడు. ఎరుగువానిదెల్పనెవ్వడైనను చాలు, ఒరులదెల్ప

0: ఎరుగువాడు అంటే గ్రహించేవాడు మంచివాడు అని. మంచివాడు ఎవరు చెప్పినా వింటాడు, ఎందుకంటే గ్రహించేవాడు కాబట్టి. ఓగు అంటే దుష్టుడు, మొండివాడు. అలాంటి వాడికి చెప్పడం ఎవ్వరితరం కాదు, ఎందుకంటే వాడు గ్రహించేవాడు కాదు కాబట్టి. ఇది ఎలా ఉంటుందంటే, ఏటి వంక అంటే ఏరు ఒక్కొక్క చోట చొట్టబడి ఉంటుంది, వంకర అంటారు. ఆ వంపును, వంకరను చక్క చేయడం ఎవరికైనా తరమవుతుందా అంటాడు. ఇదో అద్భుతమైన ఉదాహరణ. వంక అంటే వంకర, వంక అంటే ఏరు అనే అర్థం కూడా ఉంది. వాగు, వంక ఇవన్నీ ఏటికి ఉండే పేర్లే. వంకరగా వెళ్ళడం దాని సహజ గుణం కాబట్టే దాన్ని వంక అంటున్నారు. నెలవంక, చంద్రవంక అనేది కూడా ఇందుకే, అది వంకరగా ఉంటుంది గనక. మనుషుల్లో కూడా వంకర బుద్ధి గలవాళ్లను దిద్దడం ఎంత పండితునికైనా సాధ్యం కాదు అన్నది వేమన ఉద్దేశ్యం. ఏనుగు లక్ష్మణకవి అంటాడు, తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చెలగి మూర్ఖుని మనసు రంజింపరాదు అని. ఇసుకలో ఒలికిపోయిన తైలాన్నైనా తీయవచ్చు, ఎండమావుల్లోని నీళ్లైనా త్రాగవచ్చు, కుందేటి కొమ్మైనా తీసుకురావచ్చు, కానీ మూర్ఖుణ్ణి మెప్పించాలంటే చాలా కష్టం అంటాడు. ఇప్పుడు చెప్పినవన్నీ అసాధ్యాలే. అసాధ్యాలన్నీ సుసాధ్యాలని అతిశయోక్తిగా చెప్పడం. కానీ వేమన అలా చెప్పలేదు, అతిశయం జోలికి వెళ్ళలేదు. ఏటి వంక తీర్చడం ఎలా సాధ్యం కాదో, వంకర బుద్ధి గలవాని వంకర గుణం మార్చడం కూడా అసాధ్యం అని సహజంగా సాధారణంగానే చెప్పాడు.
1: కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి

ఒక కోతిని వెంటబెట్టుకుని వచ్చి మంచి దుస్తులు తొడిగి కొండముచ్చులన్నీ సేవలు చేసినట్లు. నీతిమాలినవాడి దగ్గర గతిలేక నిర్భాగ్యులు దారిద్ర్యంలో ఉన్నవాళ్లంతా సేవిస్తూ ఉంటారు అన్నాడు వేమన. ఎంత చక్కని కల్పనో చూడండి. సహజంగా కోతి నీతిగా ఎందుకు నడుచుకుంటుంది? పైగా దాన్ని రాజును చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? అదీగాక కోతుల్లోనే మరో జాతి అయిన కొండముచ్చులు ఈ నిర్ణయం తీసుకున్నాయట. ఇంకేం చెప్పాలి? దొందు దొందే. అయినా

0: అండముచ్చులకు రాజుగా ఉండటానికి కోతిగాక సింహం ఒప్పుకుంటుందా? అదేవిధంగా నీతి మాలిన వాని దగ్గర దరిద్రులంతా చేరి ఉంటారు. నిర్భాగ్యులు అంటే భాగ్యం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, మానాభిమానాలు అణగారిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్లకు నీతిహీనుడుగాక నీతివంతుడు రాజుగా ఉండే అవకాశముందా అన్నది వేమనభావం.
1: వేరు పురుగు చేరి వృక్షంబు జరచును,

వేరుపురుగు చెట్టు భూమిలోపలి భాగంలో ఉండే వేరులకు పడుతుంది. అప్పుడు చెట్టు చచ్చిపోతుంది. చీడపురుగు చెట్టు పైభాగంలో పూతకు, పిందెలకు, ఆకులకు పడుతుంది. దాంతో చెట్టుకు ఉన్న అందం పాడైపోతుంది. ఇలాగే లోకంలో ఓర్వలేనివాడు మంచివాణ్ణి మోసంతో ఎన్నో రకాలుగా చెడగొడతాడు అని భావం. వేరుపురుగు, చీడపురుగు ఈ రెంటి వల్ల చెట్టు ఆంతర సౌందర్యం, బాహ్య సౌందర్యం రెండూ కోల్పోవడమే గాక మురోడైపోతుంది. అలాగే కుచితుడు అనగా కుతంత్రాలు పన్నేవాడు, మంచివాళ్లను చెడగొట్టడమే వాడి పని. గుణవంతుణ్ణి మానసికంగా, శారీరకంగా ఇంట బయట హింసకు గురి చేస్తాడు. ఇలాంటివాడు మంచివాణిగా ఉంటూ ద్రోహం చేయడానికైనా సిద్ధం, చెడ్డవాణిగా వచ్చి ఎదిరించి పోరాడేదానికైనా సిద్ధమే. ఏది ఏమైనా గుణవంతుణ్ణి సహించలేడు, చెడగొట్టాలి, ఇది వాడి లక్ష్యం. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివా

మేడి చెట్టుకు పండ్లు ఉంటాయి, ఎర్రగా చక్కగా గుండ్రంగా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాయి. దాన్ని ఇలా చించి చూస్తే మొత్తం క్రిములే ఉంటాయి. లోకంలో పిరికివాళ్ళు కూడా ఇంతే, పైకేమో ధైర్యంగా డాంబికంగా కనిపిస్తారు, నటిస్తారు, లోపల మాత్రం భీతితో బిగుసుకుపోతూ ఉంటారు. కనిపించే రూపానికి కనిపించని కుళ్ళుకు తేడా చూపించడమే ఇక్కడ వేమన ఉద్దేశ్యం. తెల్లనివన్నీ పాలు కావు, మెరిసేదంతా బంగారం కాదు, రూపానికి బాగున్న పండు తినటానికి యోగ్యంగా లేదు, చక్కగా ఉన్నాడనుకున్న వ్యక్తిలో సామర్థ్యం లేదు. కాబట్టి యోగ్యత అనేది పట్టి చూస్తే గానీ తెలియదు, అంచనా వేస్తే అందదు అని వేమన ఆంతర్యం. కానివానితోటి కలసి వర్తించిన హాని వచ్చు ఎంతవానికైనా.

కానివాడు అంటే శత్రువు, నీకు గిట్టనివాడు, నువ్వంటే గిట్టనివాడు. అలాంటి వానితో కలిసి ఉండటం మంచిది కాదు. ఎంతటి వానికైనా ఆపద కలుగుతుంది. ఎందుకంటే హాని చేయడం వాడి నైజం, ఎప్పటికైనా హాని చేయక మానడు. అప్పుడు లబోదిబోమన్నా ఎవరూ పట్టించుకోరు. ఎలాగంటే తాటి చెట్టు కింద ఉండి పాలు తాగితే కళ్ళు తాగుతున్నాడనుకుంటారే గాని పాలు తాగుతున్నాడనుకోరు. అలాగే నేరస్తునితో తిరిగేవాణ్ణి కూడా నేరస్తుడనే అనుకుంటారు గాని మంచివాడంటే నమ్మరు. ఇది వేమన నీతిసారం. ప్రకృతిలోని కొండలు, నదులు, చెట్లు, జంతువులు కవితావస్తువులుగా ఉపమించి ఎన్నో నీతులు బోధించాడు. లోక పరిశీలనలో తనకున్న స్వానుభవం, నిశిత దృష్టి ఎంత గొప్పదో నిరూపించాడు వేమన.

మీరు ఇంతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార విన్నారు. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట నుండి కోరుతున్న శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఇదా లోకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట ఇదాల్లోకం. ఈ చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్, యసూఫుద్దీన్, ప్రీతి సురేష్, సుజాత, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, మధుసూదన్ రెడ్డి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కంచుకోట. ఈ చిత్రం కోసం పి సుశీల వసంత పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన దాసర్ నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అన్నమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అర్ధాంగి. ఈ చిత్రం కోసం లీలా పడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం వి. నరసింహారావు.

ఈ ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు, భరత్లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, మహేష్, అజయ్లోడ్, ఆదిత్యలోడ్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఇలవేల్పు. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ కె పక్కీరప్ప, ఐపీఎస్, పరిచయకర్త శ్రీ ఎన్ మణి. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం
2: రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప కాగినెల్లి, ఐపీఎస్, వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు.

0: ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాప్లు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫార్మ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో, తర్వాత కొన్ని ప్రెజర్స్తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలుపెట్టిన

0: తదుపరి రోజులు రోజుకి ఇలాగ మానేసాయి. ఫైనల్ గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్ గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్ గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసి కొద్ది సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
1: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలో, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
0: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్

0: కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్గా అమ్మి కన్జంప్షన్ ఇస్ అ లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
1: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
0: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండేది. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్, 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం, ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హషిష్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హషిష్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్, ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజిషన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాము. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగలపూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో, కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులు పట్టుబడిన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘాం అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులు అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్సపెండర్స్. రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము. ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు. సో వాళ్ళు ఒక మధ్యవర్తులకు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలు పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీఆర్ బీన్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో, కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లో వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ క్రెడిట్ కార్డ్ సహకారంతో. సో అన్ని రూట్స్ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారు, విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో, ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో

0: ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్లు తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగా ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ఎవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారు?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ. అంటే అప్ టు 2 కేజీ వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 కేజీ అండ్ అబోవ్, 20 కేజీ అండ్ అబోవ్ని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అటు చాలా కఠినమైన శిక్షలు పడతాయి. NDPS యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా చర్యలు ఉంటాయి. గాంజాయి కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్, అందరి మీద కూడా దీంట్లో కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడానికి NDPS చట్టం కింద అవకాశం ఉంటుంది.
1: ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు?
0: కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయ్యారన్నారో దాన్ని స్టడీ చేసి డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్స్కి ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో, KGH హాస్పిటల్స్లో ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి పిఎం పాళ్యం లో నడుస్తుంది, సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్, తర్వాత ఈ వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే, ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిస లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి, తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు?
0: చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్ లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే, మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు CCTV పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానాలు కాబట్టి, సో వీఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ.
1: సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్ లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు, దీని బాధ్యత ఏంటండి, అవి ఏ చర్యలు చేపడుతుంది?
0: మా సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 మంది పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగం ముఖ్యంగా ఏమంటే, సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ని గుర్తించాము. ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది, ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరీలోవ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచర్పాళెం మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక, సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర పాన్ షాప్స్, హోటల్స్, ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే, కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజాయి కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని, వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసమే ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 మంది పోలీసులతో మొదలుపెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ని, వీ వాంట్ మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళ్తాం, ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరికి వచ్చినారు. సో ఈ ఫాలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిసాలో ఉన్న

0: ఏదో ఏజెన్సీలో ఉన్నా సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్డు ముఖ్యంగా వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్ని వేఆర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్ స్పాట్స్ ఇన్ ద సిటీ, రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వేఆర్ మ్యాపింగ్ ద పర్సన్స్ వేఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తులు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీహెచ్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్ దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం.
1: సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం లేదా న్యూస్లో వింటూ ఉంటాం కొన్ని వందల కేజీల హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి?
0: ఒక్కసారి స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపుల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని గంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాం. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారం, తర్వాత సమ్ పిల్ప్రేజ్ జరిగిన అవకాశం కూడా ఉంది కాబట్టి. సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గంజాయి కమిటీ ఉంటుంది, గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఐజీ గారి ఆధ్వర్యంలో అదొక గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్ది కమిషనర్ ఆఫ్ పోలీసు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఆయనకున్న అధికారంను వినియోగించుకొని గాంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 months సిటీలో నమోదైన కేసులో ఉన్న గాంజాయాలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని సో గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గాంజాని డిస్ట్రక్షన్ చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా, పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం.
1: సరే, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడం ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు?
0: సేమ్ ప్రొసీజర్, ఆల్ ద డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాలు. కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటజోసిన్ ఇంజెక్షన్స్, ఎండిఎంఏ పిల్స్, ఎల్ఎస్డి స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
1: ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి?
0: మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానస ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా వెళ్తే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు, తర్వాత కొన్ని మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గాంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం ముంచింగ్పుట్టు, పెద్దవేలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు, తదుపరి కోరాపుట్, మల్కాన్గిరి, ఒడిశా స్టేట్లు కూడా గాంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం.
1: ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్ లో సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని, అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి?
0: అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా మనము ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్టిక్ ఎస్పీస్, ఆ స్టేట్లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్గా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని రవాణా మార్గాలు ఏమున్నాయో, సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిస్సా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం. మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిస్సా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం. ఏదైనా గాంజాకి సంబంధించింది ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్, ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్గా మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ని రన్ చేస్తూ ఈ ఒక సమస్యలకు వేర్ మేకింగ్ అండ్ ఆల్ రిపోర్ట్స్ టు కంట్రోల్ దిస్.
1: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్ లో పోలీసు శాఖ ఇంకా వేరే వేరే ఏ శాఖలతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి?
0: డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతిపెద్ద సమస్య కాబట్టి పోలీసులు డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి ఇవన్నీ చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం.

0: మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ పోలీసులు ఉంటారు. సో ఆ రెండు డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్టీసీ ద్వారా పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా పోర్ట్ ద్వారా సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మేవాళ్ళు ఏమంటారు పెడ్లర్స్, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకొని అఫ్కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరడికేషన్, పోలీసు ముందు ఉండి సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ని మనం మొదలు పెడుతున్నాం.
1: సార్, కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
0: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషా ముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న పోలీస్ 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓస్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీసు, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ టు రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
1: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
0: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులో దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వి కాల్ సెబ్ పోలీస్. సో 14500, 14500 ఈజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాలు సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు?
0: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్, మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్ష లక్షల ఫీజుని చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏమి చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖం కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలుపెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్లోనే అలాంటి సమాచారం ఏమరో మీకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం.
1: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
0: ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలు అయినారు లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకి మేము ఏం చెప్తున్నామంటే మొదటిగా మనం అటువైపు

0: கூடாது. ஏதனா ஹவ்எவர் அட்ராக்டிவ் இட் மேபி. ஸோ ஃபார் த சிம்பிள் ரீசன் தட் இட் கிவ்ஸ் எ ப்ளெஷர் பர் ஒன் டே, வி ஷுட் நாட் கோ டுவர்ட்ஸ் தட் சைட். మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్ లో కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము. బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకొస్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం యూ కెన్ ఈజీలీ మేక్అవుట్. సో బిహేవియర్ల చేంజెస్ అనేది, సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ అన్ ఎడ్యుకేషన్.
1: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైం ని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ మేడం. ఏఆర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఆర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
1: నమస్తే సార్.

0: ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అద్నాన్ స్వామి నిత్యామీనన్ పాడిన కృష్ణ చైతన్య సాహిత్యం చిత్రం ఇష్క్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:33 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

బాబు గారు

0: భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్

ஓகே சமையல்.

పురోగతి ఆశయంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగరహిత సమాజం స్థాపించడం గాను అన్ని దేశాల వారు ప్రజలందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగ రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూన్ నెల 26వ తేదీని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డేగా గుర్తించబడింది. ఈ దిశగా అడుగు వేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై చిత్తశుద్ధితో సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజల ముందున్న ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలని, ఈ ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా ఉత్పన్నమైంది. అంతర్జాతీయ దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన రోజును లేదా తేదీని గుర్తించడం వలన రాజకీయ పరంగా కూడా అన్ని దేశాలు ఆయా దేశ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారం దిశగా పనిచేయటానికి, అందుకు కావలసిన వనరుల సమీకరణ, మానవీయత అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందించడానికి, సదరు కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలు, సివిల్ సొసైటీలు, విద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరగటం గమనిస్తున్నాము. మొదట సరదాగానో లేదా ఏమిటో తెలుసుకుందామనే ఉత్సుకతతోనూ, అంటే క్యూరియాసిటీతోటి కానీ, స్నేహితుల ప్రభావంతోనూ, లేదా ఏదో ఒక సంబరాలు జరుపుకునే సందర్భంలోనో, లేదంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం కోసం, నొప్పులనో బాధలనో భరించడం కోసం అలవాటు చేసుకుని ఆ మత్తు నుండి బయట పడలేక జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తు మందుల వినియోగం పెద్దల్లోనే కాదు, మహిళల్లోనూ పిల్లల్లోనూ చూస్తున్నాము. వివిధ వర్గాల్లో వచ్చి చేరుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ముఖ్యంగా యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఈ జాడ్యం పాఠశాలలకు కూడా రాకటం, చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను మనకి విపరీతమైనటువంటి ఆందోళనను కలిగిస్తున్నాయి. చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరకు బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం

1985 అనే చట్టం ద్వారా 16/9/1985 తేదీన నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. గతంలో అమల్లో ఉన్న ఒపిఎం యాక్ట్ 1928 మరియు డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930 చట్టాలు కాలానుగుణంగా లేకపోవటం ఈ కొత్త చట్టం ఆ స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాను నియంత్రించడం, నేరస్తులను కఠినంగా శిక్షించడం, అంతటా వ్యాపించి ఉన్న చీకటి వ్యాపారం మాఫియా అనే తీవ్రమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటం, ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, విచారణ లేదా పరిశోధన సంస్థలు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వటం, భారతీయ సాక్ష్య చట్టంలోని ప్రత్యేకమైన నియమావళి ప్రకారం ఇతర క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని సమాజ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఈ చట్టాన్ని పరిశీలించితే 8 అధ్యాయాలుగా విభజించారు, మొత్తం 83 సెక్షన్లుగా రూపొందించారు. చాప్టర్ 1లో నిర్వచనాలు, చాప్టర్ 2లో మత్తు పదార్థాల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం, చాప్టర్ 3లో మత్తు పదార్థాలు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులు వినియోగించవచ్చు వాటి నియంత్రణ గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 4లో నేరస్తులకు విధించే శిక్షలు, అంటే గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల శిక్షాకాలం ఉంటే ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టంలో 20 సంవత్సరాల వరకు శిక్షాకాలం మరియు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం, తిరిగి రెండోసారం నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించేటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందపరచడం జరిగింది. చాప్టర్ 5లో అధికారులు అవలంబించవలసిన విధి విధానాలు, నేరస్తుల ఆస్తులను వారి ఆదాయాలను కూడా జప్తు చేయడం అనే అంశాలు పొందపరిచారు. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం నియంత్రించకపోతే మనుషులు మానవ మేధస్సును కోల్పోతారు, ప్రజా మరియు మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది, సమాజంలో ఏకాకిని చేస్తుంది, అకాల మరణానికి కూడా దారితీస్తుంది. ఇంత 15 చట్టం వచ్చినప్పటికీ మత్తు పదార్థాల దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు పొరుగు రాజ్యాల నుండి అనేక దారుల్లో మన దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేయడం, మాఫియా ధనాకాంక్షతో కొంతమంది వ్యాపారుల ప్రవర్తన, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం గురించి దుర్వినియోగం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణాలు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఒక ప్రభుత్వం న్యాయస్థానం బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా. సరైన అవగాహన కోసం మనందరం కలిసి మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం, యువతను కాపాడుకోవటం

ಕೇರಳದ ದಕ್ಷಿಣ

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:32 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

కొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా.

యుగం అక్రవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు, బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో

ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందే మాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందే మాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ ట్యునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళ్ళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అని అనీజీగా గానీ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు చిట్కాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఈనాటి వనితావాణి శ్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Home Minister Amit Shah calls for a united fight against drugs, says drug menace poses threat to national security and future of youth. Uttar Pradesh police arrest

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ నుండి అశోకాచారి, జగన్, శివ, వన్నూర్, అమర్నాథ్, తిలక్, రాము, సుంకన్న, శ్వేత, శ్రీలక్ష్మి, శివమ్మ, సరోజ, భవానీ, చంద్రప్రియ మరియు వారి ఇతర మిత్ర బృందం. వీరంతా కోరుతున్న పాట జ్యోతి చిత్రం కోసం పి సుశీల గారు గానం చేసిన పాట. వినండి మీకిష్టమైన పాట జ్యోతి చిత్రం నుండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈ ఉత్తరం తాడిపత్రి శ్రీనివాసపురం నుంచి సి చెంచిరెడ్డి, పక్కిరమ్మ, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయి భావన, ఉదయ కీర్తన, దుర్గా కార్తీక్, సాయి దత్తారెడ్డి, పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, తులసీశ్వరరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీరంతా కోరుతున్న పాట ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల, ఎంఆర్ తిలకం, ఎన్టీఆర్ వాణిశ్రీ పాడిన సముద్రాల జూనియర్ గీతం. సంగీతం టీవీ రాజు. వినండి మీకిష్టమైన పాట ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి.

అరికాలు కోసుకుపోయేటి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్తున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు, అడుగు పెట్టిన తాలు

దూరని చిట్టడవులలో, కాకులు దూరని కారడవులలో.

0: கொண்டன் போ வேல பொம்மிகன் போ போ வேல போ பொம்மிகன் போ.
1: ஓஹோ, ఈమె సామాన్య స్త్రీ కానవుకదు సుమా. సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించితిని. నీ పతి ప్రాణం దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును ఇచ్చేదా? సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియు రెండునవ సంగీతని పొమ్ము వదలక వచ్చుచున్నది. ఇట్టి వరంబులు ఎన్నియో సంగిరను, నా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. మరొక్క వరమిచ్చి లాలించి బుద్ధగించి ఊరడించి మరలించరా
2: సావిత్రి?
1: అబలవన్న ఆదరంబున మరొక్క వరంబియని తగించి అది నేను నీ పతి ప్రాణంబు దక్క. చాలు బాబా అన్నట్టున సుత చదంబ అనుగ్రహించి సంతుష్టమై మరలి పొమ్ము.
3: ఒకటి నే కోరికి, రెండు నీవిచ్చితి, ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్ఫూర్తిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరి కోరికని వాపోచున్నది అనుగ్రహించదా
2: సావిత్రి?
1: అడుగము, అది నేను నీ పతి ప్రాణంబు దక్క.
3: సంతానము చూసి సంతసించు భాగ్యము ప్రసాదించుము.
1: ప్రసాదించింది పొమ్ము.
3: ఇంకెక్కడికి పోయను.
1: ఏ

0: ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి రాస్తున్నారు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మలా సురేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంతా కోరుతున్న పాట నేరం నాది కాదు ఆకలిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి. అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట అందం కోసం పందెం. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన జీకే మూర్తి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుండి. భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాస్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట మేనకోడలు. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఘంటసాల. వినండి మీకిష్టమైన పాట మేనకోడలు చిత్రం నుండి.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: విజయవాడ బ్రాంచ్.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో నేటి యువతీ యువకులకు యోగాపై అవగాహన యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్. ఈ కార్యక్రమ నిర్వహణ కుమారి కే శృతి ప్రియాంక.
1: మన భారతీయ సంస్కృతి విధానాలలో యోగ అభ్యసన ఒక గొప్ప కళగానే పేరు పొందింది. మరి ఈ యోగా అనగానే ఎంతోమంది చాలా కష్టతరం అనుకుంటుంటారు. కారణం ఆసనాలు వేయడమైతేనేమి, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం అయితేనేమి. కష్టతరమైనటువంటి ఈ యోగాను నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఎంతో ఇష్టంగా చక్కగా శిక్షణనిస్తున్నారు శ్రీయుతులు ఎం చలపతి గారు. వీరు 2005 ఈ యోగా శిక్షణ పొందారు. అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అనేక రకమైనటువంటి యోగా పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. 2011 పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వీరు జాయిన్ అయ్యారు. 2016 జరిగినటువంటి ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్లో ఈ యోగాను ఇంట్రడ్యూస్ చేయడం, అందులో వీరు పాల్గొని బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించారు. అలాగే 2019 పంజాబ్లో జరిగినటువంటి పోటీలలో వీరు పాల్గొని ఎన్నో బహుమతులు కైవసం చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ప్రశంసలు కూడా పొందారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎస్సిలో యోగా కూడా వీరు పూర్తి చేశారు. యోగాంధ్ర పోటీలలో పాల్గొనడం ఒక అవకాశమైతే, మరీ ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన అనంతపురం తరపున వీరు పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. మరి ఇలా రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమందికి ఈ యోగా శిక్షణ పట్ల చక్కటి అవగాహన కూడా కల్పిస్తున్నారు శ్రీయుతులు ఎం చలపతి గారు.

0: మరి ఈరోజు వారు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. ప్రస్తుతం నేటి సమాజంలో యువతీ యువకులకు ఈ యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి చలపతి గారు.
1: సార్ నమస్కారం. సార్, ముందుగా ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. నమస్కారాలు సార్.
0: మీరు ఈ యోగాలో ఎంతోమందికి వివిధ రకాలైనటువంటి శిక్షణ ఇస్తున్నారు, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. అసలుకు యోగా అంటే ఏమిటంటారు
1: సార్? యోగా అంటే శరీరము, మనసు, ఈ శ్వాస ఆలోచనల్ని సమన్వయం చేసేదే యోగా సార్. యోగా అనేది ముఖ్యంగా మన యొక్క జీవన విధానం సార్, వే ఆఫ్ లైఫ్ అని మనం యోగా గురించి చెప్తాం సార్.
0: యోగా అంటే మనం
1: జీవన విధానం.
0: జీవన విధానం.
1: ఎస్ సార్.
0: అయితే చాలామంది ఈ యోగా అనగానే ఎందుకు అక్కడక్కడ ఎందుకు నేర్చుకోవాలిలే అనే ఒక ఆలోచనలో ఉంటారు.
1: ఎస్ సార్.
0: నేర్చుకోవడం మంచిదేనా?
1: 100% మంచిది సార్. యోగా అనేది ప్రతి ఒక్క లైఫ్ని ఇది చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది సార్. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్ ఇప్పుడు కాలంలో.
0: ఇప్పుడున్నటువంటి యువత ఈ యోగా పట్ల అక్కడక్కడ విముఖత చూపిస్తున్నారు, కారణాలు ఏమంటారు
1: సార్? విముఖత చూపడానికి ప్రధాన కారణాలు దీంట్లో ఏమున్నాయంటే, మనకి ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో మనకి మొబైల్ వ్యసనం అయిపోయింది సార్. అదేవిధంగా సోషల్ మీడియా, రాత్రిళ్ళు మనం ఆలస్యంగా నిద్రపోవడం, తర్వాత మనం తినేటువంటి తిండిలో మార్పులు చేరడం వల్ల ఈ దీని మీద ఎక్కువ సుముఖత చూపలేకపోతున్నారు సార్.
0: అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం.
1: ఎస్ సార్.
0: ఒకప్పుడైతే మనం పుస్తకం, హస్తభూషణం.
1: ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్.
0: కానీ ఇప్పుడు ఏమైందంటే మొబైల్ ఒక పార్ట్ అయిపోయింది.
1: అవును సార్.
0: ఆ మొబైల్ చూడందే మనకు ప్రశాంతంగా తినలేము, నిద్రపోలేము.
1: అవును సార్.
0: మరి ఇలాంటి తరుణంలో అంటే యువత పెడదారిన పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దలదే అంట.
1: 100% సార్.
0: అంతేకాకుండా చాలామంది ఏమంటుంటారంటే, మీరు అన్నట్టు ఇంతకుముందు లేటుగా పనుకోవడం, అంటే నైట్ టైం ఎక్కువసేపు మొబైల్ చూస్తూ లేదా మీరు అంటున్నట్టు సోషల్ మీడియాని చూసుకుంటూ ఎక్కువ టైం వేస్ట్ చేయడం, ఉదయం పూట లేటుగా లేయడం.
1: ఎస్ సార్.
0: ఇవన్నీ కూడా శరీరం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా?
1: నిజంగానే శరీరం మీద ప్రభావం చూపుతుంది సార్. ఎప్పుడైతే మనము తొందరగా పడుకోమో అప్పుడు నిదానంగా లేస్తాం సార్. వాస్తవంగా మన రాయలసీమ పరిభాషలో గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పి చెప్పారు సార్ మనకి.
0: అంటే
1: మనకి సాయంకాలం అవగాలనే పొద్దు మునగంగానే భోజనం తినే అలవాటు ఉండేది మనకి. కానీ ఇప్పుడు మనం అలవాటుని మనం ఎంతమంది దీన్ని చేస్తున్నాం సార్? చాలా తక్కువ మంది యువత ఈ అలవాటుని అనుసరిస్తున్నారు సార్.
0: అంటే దానికి కారణం ఏమంటారు అంటే, తల్లిదండ్రుల లేదా బయట పెద్దవాళ్ళ వాళ్ళు వెళ్ళేటటువంటి కళాశాలల యాజమాన్యమా, ఎవరంటారు మీరు
1: సార్? దీనికి కారణము ఒకరని చెప్పలేము సార్. ఒకరని చెప్పలేము. దీంట్లో ఈ కారణంకి మనం ప్రతి ఒక్కరూ బాధ్యులమే సార్.
0: అంటే అందరూ బాధ్యులు?
1: అందరూ బాధ్యులమే సార్.
0: మరి యువత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వీటిపైన దృష్టి పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం
1: సార్? ఇది మీద ఏ రకంగా మనం దృష్టి పెట్టాలంటే, ప్రజెంట్ మనము మొబైల్ ప్రపంచంలో ఉన్నాం సార్, అంతర్జాలంలో ఉన్నాము. మన యొక్క ఫోన్కి ఛార్జింగ్ అవసరం సార్. ఫోన్కి ఏ రకంగా అయితే ఛార్జింగ్ అవసరమో, మన శరీరానికి కూడా ఛార్జింగ్ అవసరం సార్. ఆ ఛార్జింగ్ పేరు ఏమంటే యోగా సార్.
0: మామూలుగా మనం మొబైల్ ఛార్జింగ్ చేసుకుంటున్నట్టు అప్పుడప్పుడు మన శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ యోగా ఒక సాధనం అంటారు.
1: ప్రతిరోజు చేసుకోవాలి సార్. ప్రతిరోజు నిత్య సాధనలో భాగంగా మనం భోజనం అయితే ఎలాగైతే తింటామో, నీళ్ళు ఎలాగైతే తాగుతామో, యోగాను కూడా ఆ రకంగా మన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి సార్.

0: ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు మొబైల్ ఒక చేతిలో, కంప్యూటర్ ఒక పక్కన, గంటల తరబడి కూర్చొని పనిచేసే విధానం, వీటి వల్ల శరీరానికి ఏదన్నా శ్రమ కలుగుతుందంటారా?
1: మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ కంప్యూటర్ దగ్గర కూర్చోవడం వల్ల శరీరానికి శ్రమ ఏం కలగదు సార్, అలసట కలుగుతుంది సార్. మనిషికి అలసట కలుగుతుంది. ఆ ఎప్పుడైతే అలసట కలుగుతుందో ఆ అలసట వల్ల చేసేటువంటి పనిలో తీవ్రత తగ్గుతుంది సార్. మనకి శారీరకంగా మానసికంగా మనిషి కొంచెం బలహీనత పడడానికి అవకాశం ఉంటుంది సార్.
0: అంటే ఇక్కడ మనకు కష్టపడే తత్వం ఏం లేదు కదండి, ఎందుకంటే హ్యాపీగా ఒక ఏసీ రూమ్లో కూర్చుంటాం, కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుంటాం, ఇంకా అక్కడ కష్టం అనేది లేదు కదా, మళ్ళీ ఎందుకు శరీరం ఇబ్బంది పడుతుందంటారు?
1: నో సార్, ఎప్పుడు కూడా మన శరీరము కష్టపడుతూ ఉంటేనే మనం చాలా ఇష్టంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సార్. మన శరీరంలో ఎంత చెమట బయటకు వస్తే అంత ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం ఏసీలో కూర్చుంటామో మనలో ఉండేటువంటి ఆ స్వెట్ బయట రావడానికి అవకాశం ఉంటుంది సార్.
0: అంటే మీరు అంటున్నట్టు ఇప్పుడు ఇలా కూర్చొనే పని చేయడం వల్ల ముఖ్యంగా శరీర భాగాలైనటువంటి మెడ నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటివి కలిగే అవకాశం ఉంది అంటారు మీరు?
1: తప్పకుండా కలుగుతాయి సార్.
0: మరి ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి యోగా ఉపయోగపడుతుందా?
1: ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నటువంటి బాధలు ఏమంటే సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పి, భుజాల నొప్పి, మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు సార్. వాళ్ళకి చాలా చిన్న చిన్న ఆసనాలు, చక్కటి ఆసనాలు మనకి ఉన్నాయి సార్. అవి మనం డైలీ లైఫ్లో అన్నీ అవసరం లేదు సార్. యోగా అనేది చాలా పెద్ద సబ్జెక్టు, అన్నీ అవసరం లేదు. కొన్ని కొన్ని ఆసనాలు వేసుకున్నా, కొన్ని కొన్ని ప్రాణాయామాలు చేసుకున్నా కూడా మనకి తప్పకుండా చాలా ఉపశమనం కలుగుతుంది సార్.
0: అంటే యోగా సాధన అన్నది ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేయాలి?
1: సార్ యోగా సాధన చేయడానికి మనకి బ్రహ్మముహూర్తం అని చెప్పేసి మనకి చెప్తారు సార్. ఉదయం మనము 3:30 నుంచి 6:30 వరకు చేసేటువంటి సమయము చాలా మంచి సమయం సార్.
0: అంటే తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 6:30
1: వరకు సార్.
0: ఆ సమయానికి లేచి ఆ టైంలో కనుక యోగా సాధన చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి,
1: చాలా మంచి ఫలితాలు ఉంటాయి సార్.
0: అంటే యోగా నేర్చుకోవాలి అంటే ఇందులో ఏమన్నా కోర్సెస్ కూడా ఉన్నాయా?
1: ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా యూనివర్సిటీలు యోగా కోర్సును డిజైన్ చేసాయి సార్. మనకి బెంగళూరులో వ్యాస యూనివర్సిటీ, వివేకానంద యోగా అనుసంధాన సంస్థ యూనివర్సిటీ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు నుంచి పిహెచ్డి వరకు కోర్సులు ఉన్నాయి సార్ యోగాలో.
0: కాబట్టి ఆ కోర్సెస్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి
1: ఖచ్చితంగా చేసుకోవాలి సార్. ఆ కోర్సులు నేర్చుకోగలిగితేనే మనం చెప్పడానికి విఆర్ ఎలిజిబుల్ సార్.
0: అందరిలో ఈ యోగా పట్ల అయితే కూడా కొద్దిగా ఆసక్తి ఉంది.
1: అవును సార్.
0: ఆసక్తి ముఖ్యమంటారా, అవగాహన ముఖ్యమంటారా?
1: సార్ రెండు ముఖ్యమే సార్. మనకి ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో దాంట్లో అవగాహన కూడా రావడానికి అవకాశం ఉంటుంది సార్. అవగాహన చాలా ముఖ్యం. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము అనే విషయం కూడా చాలా అవసరం సార్. పరిపూర్ణత ఉండేటువంటి గురువుల దగ్గర మనం యోగాని అభ్యసిస్తే మనలో వచ్చేటువంటి మార్పులు చాలా పరిపూర్ణంగా ఉంటాయి సార్. లేదంటే యోగా వల్ల మనకి కొంచెం విపరీత పరిణామాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
0: అంటే మీరు అన్నట్టు ఒక నిష్ణాతులైనటువంటి గురువు దగ్గర యోగా శిక్షణ పొందడం ఎంతో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది.
1: అవును సార్. అవును సార్.
0: కొంతమంది కొద్దిగా నేర్చుకోగానే నేనే యోగా మాస్టర్ అనుకుంటారు.
1: అవును సార్.
0: అంటే ఆయనకు పూర్తి అవగాహన ఉన్నా లేకపోయినా ఏదో నేర్పించడం జరుగుతుంటుంది. అలాంటి వాటి వల్ల కూడా కొన్ని దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది.
1: విపరీత పరిణామాలు ఏర్పడుతుంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యోగా చేస్తుంటారు చాలామంది, నాకు హెడ్ఏక్ వస్తుందండి, నాకు మోకాలు నొప్పులు ఇంకా పోలేదు సార్, నాకు అన్నం సరిగా తినింది సరిగా అరగట్లేదు సార్, ఇలాగ అంటూ ఉంటారు సార్. అంటే మనం ప్రాపర్ వేలో చేయడం లేదనేది దాని అర్థం సార్. మనకి స్వామి వివేకానంద వారు ఏం చెప్పారంటే, నాకు 100 మంది యువతీ యువకులను నాకు ఇవ్వండి, భారతదేశాన్ని నేను మార్చేస్తానని చెప్పి అని అన్నారు సార్. అదేవిధంగా ఇనుపు కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువతీ యువకులను నాకు ఇచ్చినట్లయితే భారతదేశాన్ని నేను చాలా తక్కువ సమయంలో మార్చేయగలనని చెప్పి స్వామి చెప్పారు సార్. మనకి యువత పైన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందంటే సార్, యూతుల్లో ఏ పని చెప్పినా కూడా చేసేటువంటి శక్తి వారిలో ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, 40-50 సంవత్సరాలు ఉండే వాళ్ళకి మనం ఏదైనా ఒక పని చెప్పాం అనుకోండి, వాళ్ళు శారీరకంగా పని చేయలేరు. అదే యూత్ అనుకోండి సార్, వాళ్ళు శారీరకంగానూ పని చేయగలరు, మానసికంగానూ చేయగలరు. అబ్దుల్ కలాం గారు మనకి చెప్పింది ఏమంటే, కళ్ళు కనండి, వాటిని నిజం చేయండి అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు సార్. చాలా పదే పదే అబ్దుల్ కలాం గారు ఈ విషయాలు మనకి చెప్పారు. ఆ కళల్ని కనడం ఓకే, నిజం చేయడం కూడా ఓకే. సో ఈ రెండు

0: చేయాలంటే మనకి ఆరోగ్యం చాలా అవసరం సార్. సో అది అందించేదానికి మనకి కావాల్సింది ఏమంటే యోగా సార్. అది ప్రశాంతమైన దానికి మనసు కావాలి. మంచి మనసుతో చేస్తే మనం ఆ కలల్ని నిజం చేయడానికి అవకాశం ఉంటుంది సార్.
1: ఆహారపు అలవాట్లు కూడా ఏమన్నా ఉన్నాయంటారు?
0: తప్పకుండా ఉండాలి సార్. ఆరోగ్య విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు అవసరం లేదు, కానీ మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని టైం టు టైము తీసుకోవాలి సార్. వాస్తవంగా మన రాయలసీమలో మన చిన్నపిల్లలకి అయితే 6 సార్లు తినే అలవాటు కూడా ఉంటుంది. మనం పొద్దున టిఫిన్ చేసిపోతాం, మధ్యాహ్నం స్కూల్లో ఫోన్ చేస్తాం, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇస్తాం పిల్లలకి, అలాగే తింటారు. మళ్ళీ తర్వాత రాత్రి ఫోన్ చేస్తారు. అలాగే మనం 4 సార్లు 5 సార్లు తినేటువంటి అలవాటు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులే. కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. అమ్మ ఇంట్లో ఏదైతే చేస్తుందో ఆ ఆహారం తీసుకోవడం ఉత్తమం సార్.
1: ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ అంటుంటాం,
0: ఎస్ సార్,
1: వీటికి ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపిస్తుంటారు.
0: అవును సార్.
1: మరి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమన్నా
0: 100% హాని కలుగుతుంది సార్? ఇప్పుడు పరంజపులు మనం రాత్రికి మనం జంక్ ఫుడ్ తీసుకుని పడుకున్నాం అనుకోండి సార్, పొద్దునే అరుగుదలకి ఎక్కువ సమయం తీసుకుంటుంది సార్. కాబట్టి ఉదయం మనం లేవడానికి మన శరీరం మనకి అనుకూలంగా ఉండదు సార్. కాబట్టి జంక్ ఫుడ్ కాకుండా సాత్విక ఆహారం తీసుకోగలిగితే చాలా మంచిది సార్.
1: ఈ యువత ముఖ్యంగా పిజ్జాలు బర్గర్లు వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. మరి అవి తీసుకొని యోగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటుంటా?
0: ఉపయోగం అయితే ఉండదు సార్. ఆ రకంగా చేయడం వల్ల ఫలితాలు రావు సార్. మనకి
1: సరైనటువంటి ఫలితాలు అయితే
0: ఫలితాలు రావు, మన గమ్యాన్ని చేరుకోలేము సార్.
1: ముఖ్యంగా యువత గనక బాగా ఆరోగ్యకరంగా యాక్టివ్గా ఉంటే మన దేశానికి ఒక గర్వకారణమని
0: మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు సార్. విద్యను అభ్యసించండి, చైతన్యవంతులుగా ఉండి సంఘటితంగా ఉండండి అని చెప్పి చెప్పారు సార్. ఇది ఎంత గొప్పది సార్! దీనికి నేను ఒకటి జోడించి చెప్తాను సార్. మీకు ఆరోగ్యంగా ఉండండి, ఆ ఆరోగ్యానికి యోగా ఒక గొప్ప మార్గం అని చెప్పి చెప్తున్నాను సార్ నేను.
1: చాలా బాగా చెప్పి, అంటే యోగా మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నారు యువతకు.
0: ప్లీజ్ సార్,
1: ఎందుకంటే దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలంటూ కూడా ఎంతోమంది పెద్దవాళ్ళు పిలిపించారు. ఎందుకంటే మన దేశానికి సేవ చేయడం అంటేనే అది ఒక గొప్ప ప్రతిష్టతో కూడుకున్నది. మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా అవన్నీ జరిగేది.
0: 100%
1: కాబట్టి యోగా ద్వారా 100% ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. ఇప్పుడున్నటువంటి యువత చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్కి లోన్ అవుతుంటారు.
0: అవును సార్.
1: నిరాశ, నిస్పృహ, ఏం చదువుదాంలే, ఏం రాస్తాంలే అని. మరి ఈ డిప్రెషన్ ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఈ యోగా ఏమన్నా ఉపయుక్తంగా ఉంటుందా?
0: తప్పకుండా ఉపయుక్తంగా ఉంటుంది సార్. మననే దినపత్రికలో చూసాము, ఎగ్జామ్ రాయలేను అని చెప్పి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునే విషయం మనం చూసాం సార్. వీళ్ళు ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరిణతి చాలా తక్కువైపోతుంది సార్. ఎందుకు తక్కువైపోతుందంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనత కావడం వల్లనే ఈ రకంగా జరుగుతుంది సార్. ఒక అబ్బాయి మొబైల్ చూడొద్దు అని చెప్పిన దానికి వాళ్ళ నాన్న చంపేశాడు. అంటే తల్లిదండ్రుల్ని చంపేటువంటి స్టేజ్కి పిల్లలు వెళ్తున్నారంటే వాళ్ళ యొక్క జీవన విధానం సరిగ్గా లేదని మనం గుర్తుపెట్టుకోవాలి సార్.
1: అంటే వాళ్ళల్లో ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగిస్తున్నటువంటి విషయాల పట్ల ముందుగా దృష్టి కేంద్రీకరించాలి.
0: ఎస్ సార్, ఖచ్చితంగా కేంద్రీకరించాలి సార్.
1: యోగా శిక్షణకు కాల పరిమితి ఏదన్నా ఉందా? అంటే లేకపోతే ఇన్ని నెలలలో నేర్చుకోవాలని, ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకోవాలా?
0: అలాంటిది ఏం లేదు సార్. యోగా అనేది నిత్య సాధన అంటాం సార్. నిత్యము సాధన చేసేది సార్. ప్రతిరోజు సాధన చేస్తూనే ఉండాలి సార్. మనం మళ్ళీ చెప్తున్నాను, మనం బతకడానికి ఆహారం ఏ రకంగా అయితే తీసుకుంటున్నామో, నీళ్ళు ఏ రకంగా అయితే తాగుతున్నామో, గాలి ఏ రకంగా అయితే పీల్చుకుంటున్నామో, అట్లా ప్రతిరోజు శరీరానికి సాధన చేస్తూ ఉండాలి సార్.
1: ఈ యువత ఖచ్చితంగా యోగాభ్యాసన చేయాలి. యోగాభ్యాసన చేయాలి అంటే అందుకు శిక్షణనిచ్చే చక్కటి గురువు దగ్గర వీరు శిక్షణ
0: తీసుకోవాలి సార్.
1: శిక్షణ తీసుకొనే చేయాలి.
0: ఎస్ సార్.
1: శిక్షణ లేకపోతే మాత్రం మనం లక్ష్యాలను కూడా
0: చేరలేము సార్. చేరుకోలేము సార్.
1: చేరలేం. మీరు ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు. ఇలా శిక్షణ ఇస్తున్నప్పుడు మీకు ఎన్నో చిన్న చిన్న అనుభవాలు కూడా ఉంటాయి.
0: అవును సార్.
1: అందులో ఏదన్నా ఒక చిన్న అనుభవం ఉంటే మాతో పంచుకోగలరా? అంటే మీరు శిక్షణ పరంగా కోచింగ్ ఇస్తున్నప్పుడు కానీ అని చెప్పండి.
0: మా డిపార్ట్మెంట్లో ప్రతిరోజు శుక్రవారము మా గౌరవ ఎస్పి శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ వారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం యోగా నేర్పిస్తుంటాం సార్. యోగా అయిపోయిన తర్వాత ఒకరోజు మా హెడ్ కాన్స్టేబుల్ సార్

0: ఆయన వచ్చారు. చలపతి సార్, నాకు వెన్ను నొప్పి ఉన్నింది, ఈరోజు 45 నిమిషాలు మీరు యోగా చేయించిన తర్వాత నాకు ఆ రోజంతా కూడా చాలా ఉపశమనం కలిగిందండి, ఆ నొప్పి పోయింది అనేటువంటి ఫీల్ నేను ఫీల్ అయ్యాను అని చెప్పి చెప్పారు సార్. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది సార్. సో యోగా అనేది ఈ రకంగా చేస్తుంది కదా, నిజమే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. చాలామంది సార్ నాకు డైజెషన్ ప్రాబ్లమ్ సార్ అని చెప్తూ ఉంటారు, సార్ నాకు పొట్టనొప్పి సార్ అని చెప్తుంటారు, సార్ నాకు హెడ్ఏక్ ఉంది సార్ అని చెప్పి చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలామంది యోగా ద్వారా యోగా చేసి వాళ్ళ యొక్క బాధల్ని నివృత్తి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. మా దగ్గర ఒక ఏఎస్ఐ మేడం గారు ఉన్నారు సార్, ఆవిడ ప్రతిరోజు మా దగ్గర యోగ సాధనకు వస్తారు. ఒకరోజు వచ్చి చెప్పారు అన్నమాట, చలపతి గారు మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి చెప్పారు సార్. అమ్మ అంత గొప్ప పని నేనేం చేశానమ్మా అని చెప్పి అన్నాను సార్. మీ దగ్గరికి రాకముందు భుజం నొప్పి, విపరీతమైన భుజం నొప్పి ఉండేది నాకు. ఇంటి నుండి స్టేషన్కి నా స్కూటీలో పోవాలంటే తలపానం తోక్కొచ్చేది నాకు, అంత ఇబ్బంది పడేదాన్ని నేను. ఇక్కడ యోగాకి వచ్చిన ఒక నెల రోజుల్లోనే నాకు భుజం నొప్పి మాయమైపోయిందని చెప్పి చెప్పింది సార్. సో ఇలాంటి విషయాలు మమ్మల్ని చాలా ఆనందింపచేస్తాయి సార్. సో ఇంత ఆనందము యోగాలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని యోగా చేయండి అని చెప్పేసి మేము ప్రార్థిస్తుంటాం సార్.
1: అంటే ఆనంద యోగా?
0: ఎస్ సార్.
1: ఎందుకంటే ప్రతి మనిషి ఆనందంగా ఉండడానికి.
0: అవును సార్.
1: అంటే మీరు చెప్తుంటే చాలా ఆసక్తి ఏర్పడుతుందండి. ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఎంతోమంది భుజం నొప్పను లేదా మోకాళ్ళ నొప్పను ఈ విధంగా ఉంటారు. అంటే మీరు అంటున్నట్టు 40-50 సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే ఏదోలే ఆరోగ్యపరంగా, కానీ నేటి యువతలోనే ఇది ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. అంటే కళ్ళు సరిగా కనిపించకపోవడం
0: సార్,
1: లేదా కూర్చుంటే లేయలేని పరిస్థితి, వీటికి అన్నిటికీ కూడా కారణము ఏమంటారు మీరు?
0: ఆనందం గురించి, ఆనందం లేకపోవడమే సార్. ఇందాక మీరు అని చెప్పారు ఆనందము, ఆనంద యోగా అని చెప్పారు. పతంజలి మహర్షి మనకు చెప్పారు సార్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ మార్గం చెప్పుకొని వచ్చారు మనకి. అష్టాంగ మార్గంలో మనకి యమలో శౌచ సంతోష తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన నియమాలు కూడా ఉన్నాయి సార్ మనకి. అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమ ఇవి సార్. దీంట్లో మనకి శౌచ సంతోష, సంతోషంగా ఉంటే అన్నీ జరిగిపోతాయి సార్. ఇక్కడ సంతోషం అంటే మనం సంతోషంగా ఉండడం కాదు, మనం సంతోషంగా ఉంటే అన్నీ జరిగిపోతాయని కాదు. మనం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో అయితే భార్య సంతోషంగా ఉండాలా, మన పిల్లలు సంతోషంగా ఉండాలా, ఆఫీసులో అయితే మన దగ్గర పనిచేసేటువంటి, మన కింద పనిచేసేటువంటి, మన పైన పనిచేసేటువంటి, సో మన చుట్టూ తను విశ్వించినటువంటి వ్యక్తులు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం సార్. ఇది పతంజలి మహర్షి మనకి చెప్పినటువంటి ఇది సార్. శౌచ సంతోష తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం
1: అంటే సంతోషకరమైనటువంటి వాతావరణం సృష్టించుకోవడంలో కూడా మనదే బాధ్యత ఉంటుంది.
0: మనదే బాధ్యత సార్. యోగా దాన్ని అందిస్తుంది సార్. మనం ప్రతిరోజు యోగ సాధనగా చేశామంటే ఆ ఆనందాన్ని యోగా మనకు అందిస్తుంది సార్.
1: చలపతి గారు, మీరు ఈ యోగాంధ్రాలో మన గౌరవ ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నామంటున్నారు కదా, అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది?
0: 2025 సార్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప కార్యక్రమంగా దాన్ని తీర్చిదిద్ది ఆ ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో విశాఖపట్నం శ్రీ రామకృష్ణ బీచ్, ఆ బీచ్లో చాలా ఆనందంగా ఆ రోజు కోలాహలంగా జరిగింది సార్. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో పక్కనే కూర్చొని చేయడం మా జీవితంలో మరపురాని ఘటన సార్.
1: అలాగే మీకు మన ప్రాంతం అంటే మన అనంతపురంలో కానీ ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చారు అధికారుల దగ్గర కానివ్వండి, అప్పుడు మీరు ఎలాంటి ప్రశంసలు పొందారు?
0: సార్, అధికారుల దగ్గర అంటే వచ్చిన ప్రతి ఆఫీసర్ కూడా మా దగ్గర యోగ శిక్షణ తీసుకుంటూ ఉంటారు సార్. కంచె శ్రీనివాసరావు సార్కి, గతంలో ఎస్పీ గారు, కంచె శ్రీనివాసరావు సార్కి సారు 6 నెలలు సార్ ఏకదాటిగా సారు మా దగ్గర యోగ శిక్షణ తీసుకున్నారు. నాకు తెలిసి అనంతపురంలో ఎక్కువ సమయం ఒక ఎస్పీ గారితో గడిపినటువంటి వ్యక్తి నేనేమో అనిపిస్తుంది సార్. సారు ప్రతిరోజు కూడా గంటన్నర యోగా చేసేవారు సార్.
1: అంటే మీరు బయట యువతి యువకులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా చాలామంది పెద్ద పెద్ద అధికారులకు,
0: ఆఫీసర్లకి శిక్షణ క్లాస్ చెప్తూ ఉంటాం సార్.
1: అంటే ఇలా చెప్తున్నప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మీరు యోగా నేర్చుకోవడమే కాకుండా ఎంతో మందికి ఆ చక్కటి విద్యను పంచుతున్నారు.
0: అవును సార్, నిజంగానే పంచుతున్నాం సార్. వాస్తవంగా నాది బీఈడీ అయిపోయింది సార్. యాక్చువల్గా ఒక టీచరు కావాల్సినటువంటి వ్యక్తిని పోలీస్ అయ్యాము. అయినప్పటికీ కూడా మరి

0: భగవంతుడు యోగ మార్గం ద్వారా ఆ టీచింగ్ ప్రొఫెషన్ని మమ్మల్ని అలాగే కొనసాగిస్తున్నారు సార్.
1: ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ వాటిని కూడా మీరు చక్కగా అధిగమిస్తూ మీరు యోగాతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా ఆనందంగా ఉండడానికి ఉండేలా చేస్తున్నారు.
0: చాలా ఆనందంగా జీవితాన్ని అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నాం సార్. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు మేము మా దగ్గర ఉన్నటువంటి విద్యని పరిపూర్ణంగా వాళ్ళకి అందించి వాళ్ళు కూడా మాలాగే ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్.
1: అయితే చివరిగా మీ మాటగా యువతి యువకులు ఇంకా ఎలాంటి యోగా పట్ల ఆసక్తిని కనబరచాలి అంటారు?
0: తప్పకుండా కనబరుస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు మన భారతదేశ యువతి యువకులలో చాలా ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అది ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే మనకి మై భారత్, మేరా యువ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మై భారత్లో చేసేటువంటి విషయాలు ఏమంటే వాళ్ళు దేశ సేవ చేస్తున్నారు, దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఆ రకంగా చేస్తుండడం వల్ల వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఏ రకంగా ఏర్పడాలనేటువంటి ఒక శిక్షణ ఇస్తున్నారు. వారికి క్రమశిక్షణ ఏ రకంగా ఉండాలనేటువంటి శిక్షణ ఇస్తున్నారు. సో యూత్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యోగా ఈ రకంగా ఉపయోగపడుతుంది సార్.
1: కాబట్టి మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ తప్పకుండా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యోగా అభ్యాసన చేయాలి అంటారు.
0: తప్పకుండా చేయాలి సార్.
1: మంచి ఫలితాలు వారు పొందడమే కాకుండా వారి చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా బాగుపరచడానికి అవకాశం ఉంది.
0: 100% అవకాశం ఉంది సార్.
1: కాబట్టి చలపతి గారు మీరు చక్కగా శిక్షణ ఇస్తున్నారు. ఇలాగే మరింత మందికి శిక్షణనివ్వాలి, మన అనంతపురం జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేయాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఎంతోమంది పెద్దల ఆశీస్సులు పొందాలి, బహుమతులు గెలవాలి. యువతి యువకుల పట్ల మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి.
0: చేస్తూ ఉన్నాము, ఇంకా చేస్తాము, ఇంకా చేస్తూనే ఉంటాం సార్.
1: ధన్యవాదాలు చలపతి గారు.
0: ప్లీజ్ సార్. జై రామకృష్ణ. ప్రత్యేకించి ఆకాశవాణి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఈ ఇంతటి గొప్ప అవకాశాన్ని నేను పొందుతున్నటువంటికి దీనికి మా గురుదేవులు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ మేము ఇదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రకృతి మాకి సహాయ సహకారాలు అందిస్తుందని మనసావాచకరణ ప్రార్థిస్తూ మరొకసారి ఆల్ ఇండియా రేడియో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతీ యువకులకు యోగాపై అవగాహన యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీలంకా ప్రసాద్. ఈ కార్యక్రమ నిర్వహణ కె. శృతి ప్రియాంక గారు. ఇప్పుడు విందాం ఒక పాట.

ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూయ బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాల్ని మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ బీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ORS ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీలో ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీసు విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగిల్ ప్రధాన కార్యాలయం రాష్ట మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
1: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్ క్వీన్స్, మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ,
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
3: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములు

0: జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలే, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలే, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈ రోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్పగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక సీతాకోకచిలుక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచందర్ గారి వీణావాద్యం, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:30 వినదకుమాట వినిపిస్తున్నవారు డాక్టర్ పిపివిడి నాగత్రిశూల పాణి. 6:35 సేద్యపు శుద్ధులు అంశం ఒక్క సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల

0: పదహైదు నిమిషాలకు భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఏడు గంటల ఇరవై నిమిషాలకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక. ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన స్టూడియో గ్రీన్ వారి ఆవారా చిత్రం నుండి పాటలు. పది గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. పది గంటల పదహైదు నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం ఐదు గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఐదు గంటల ముప్పై నిమిషాలకు పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు ఎనిమిదవ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ బుల్ల గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక గారు. అనంతరం లోపపోషణ ఆరోగ్య సమస్యలు శ్రీమతి ఆర్ నందిని గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. ఆరు గంటలకు లలిత గీతం, ఆరు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రసార వివరాలు. ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఏడు గంటలకు లలిత గీతం, ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఏడు గంటల పదహైదు నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ కె హేమలత గారి ప్రసంగం. ఈ కార్యక్రమ నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీమతి జి ఉమాదేవి పాడిన లలిత గీతాలు. ఎనిమిది గంటలకు అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు నాటిక మాయాబజార్, రచన శ్రీ ఇసికల ఉదయకుమార్, నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. తొమ్మిది గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు స్పాట్లైట్, తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి పది గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నర్తనశాల చిత్రం కోసం ఎస్ జానకి గారు పాడిన పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మాస్ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: మురారి చిత్రం కోసం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

మీరు ఇంతవరకు రఘునాథాచార్యులు గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది

0: ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
1: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28

0: हजार साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है। हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమామ్ హుసేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమామ్ సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు.
1: పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్ప గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.
2: చాలా రకాలుగా ఉన్నాయి. అనేక కళలు కూడా చాలామంది అభ్యసిస్తూ ఉంటారు. మరి మన ఉమ్మడి అనంతపురం జిల్లా చూసుకుంటే ఇక్కడ కళలకు కొదవలేదు. కళలకు కాణాచి అనంతపురం జిల్లా అనే ఒక పేరు కూడా ఉంది. ఈ కళల్లో కూడా మరి జానపద గేయాలు పాడేవారు, అలాగే చెక్క భజనలు పాడేవారు, తత్వాలు పాడేవారు, ఇంకా లలిత గీతము, తర్వాత శాస్త్రీయ సంగీతము, చాలా కళలే మన అనంతపురం జిల్లాలో అభ్యసిస్తున్నారు, మరి పాడుతూ ఉన్నారు. దానివల్ల జీవనం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ఈ కళల్లో ఒకటైన చెక్క భజన, ఇది కూడా చాలా పవిత్రమైంది. మరి అందరికీ తెలిసిందే చెక్క భజన అంటే. పల్లెల్లో చాలామంది చెక్క భజన నేర్చుకుంటూ ఉంటారు. అలాగే జాతరలు జరిగినా, ఎక్కడైనా కానీ ఏమైనా ఉత్సవాలు జరిగినా కూడా అక్కడ ఈ చెక్క భజన కళాకారులు వారి యొక్క పాటలతో జనాల్ని అలరిస్తూ ఉంటారు. మరి అలాంటి చెక్క భజన కళాకారులు శ్రీ పి ఉత్తప్ప గారు. వారిది ప్రస్తుతం ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి. వారు ఇంతకుముందే ఆకాశవాణికి పరిచయస్తులు, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ చెక్క భజన గీతాలు కూడా పాడారు ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో. మరి ఇప్పుడు ప్రస్తుతము వారు పాటలే కాకుండా మాటలను కూడా విందామనే ఉద్దేశంతో వారిని ఈరోజు అతిథిగా ఆహ్వానించాం. వారు రావడం జరిగింది. వారు వారి యొక్క ఈ అనుభవాలు చెక్క భజన నేర్చుకోవడంలో మరి ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది, మరి చెక్క భజన ఏ విధంగా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న తర్వాత దాన్ని మిగతా వారికి ఏ విధంగా నేర్పించవచ్చు అనే విషయాలు వారిదైన మాటలో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి పి ఉత్తప్ప గారు.
3: నమస్కారం సార్.
2: ఉత్తప్ప గారు, మీరు ఎన్ని సంవత్సరాల్లో ఈ చెక్క భజన నేర్చుకున్నారు?
3: సార్, మేము 1990లో నేర్చుకున్నాం. సాధారణంగా పల్లెలో ఆడుకుంటూ ఉంటారు కదా, అట్లా ఒక గురువుని పిల్లంపించుకొని అందరూ నేర్చుకుంటాను. నేను కూడా సరదాగా ఆటలాడుకునే కోసం అన్నట్లు ఆడుకుంటూ నేర్చుకున్నాము.
2: అప్పుడు మీ వయసు ఎంత?
3: మా వయసు 22-23 ఏళ్ళు సార్.
2: అప్పుడు మరి మీరేం చదువుకోలేదా?
3: లేదు సార్, మేము ఏదో 1వ తరగతి 2వ తరగతిలో చదువుకున్నాం. అప్పుడు అంతే, 2-3 తరగతుల్లో చదువుకుని గమనైపోయినాము. పెద్దగా
2: చదువుకోలేదు. మీరు దీనిపైన వచ్చేసారు కదా, గురువుని పిలుచుకొని వచ్చుకొని నేర్చుకున్నామని చెప్తా ఉన్నారు కదా, అంటే ఆయన ఏ ఊరు, మరి మీకు ఏ విధంగా తెలిసింది ఆయన చెక్క భజన నేర్పుతారని?
3: పక్కన వేరే పల్లెల్లో నేర్పిస్తూ ఉండగా చూశారు మా ఊరి వాళ్ళు. మా ఊరులో చూసి మనము నేర్చుకుంటే బాగుంటుంది, మన పిల్లల్లో చాలామంది ఉన్నారు నేర్చుకుందామనే అభిప్రాయంతో మా ఊరిలో కొంతమంది పెద్దలు అతన్ని పిల్లం పేరవడం జరిగింది. మా గురువు గారిది కూడా ముదిగుబ్బ మండలం ఎన్ఎస్పి కొట్టాల, అంటే నలపసెట్పల్లి కొట్టాల, అక్కడ ఉన్నారు. అప్పుడు అక్కడి నుండి పిలిపించారు. 1990లో నేర్చుకోవడం జరిగింది మేము.
2: సరే ఉత్తప్ప గారు, 90లో నేర్చుకున్నారు, ఇప్పుడు దాదాపుగా చాలా సంవత్సరాలు అయ్యింది. మీరు నేర్చుకున్నామని చెప్తూ ఉన్నారు కదా, అంటే ఒక గుంపుగా నేర్చుకున్నారా?
3: గుంపుగా దాదాపు 30 మంది పైన ఉండి నేర్చుకున్నాం. అందరము సరదాగా నేర్చుకున్నాం. బాగా మామూలు ఏదో, మళ్ళీ లాస్ట్ గజ్జల పూజ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది, నేర్చుకున్నాక అవన్నీ జరిగిన సరదాగా అందరూ ఆనందంగా ఒక పండగ మాదిరి చేసుకున్నాము.
2: సరే ఉత్తప్ప గారు, మీరు నేర్చుకున్నారు కదా, ఈ ప్రాసెస్ నేర్చుకోవడానికి, అంటే ఏదైతే ఈ చెక్క భజన గీతాలు పాడడము తర్వాత ఆడడము, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఎన్ని రోజులు పడుతుంది?
3: 2 నెలల నుంచి 3 నెలలు
2: కాలం పడుతుంది.
3: 3 నెలలు
2: అంటే ఆ 3 నెలల వరకు ఆయన మీ గురువు గారు మీ ఊర్లోనే ఉంటారా?
3: మా ఊర్లోనే ఉన్నారు సార. ఉంటాడు ఎప్పుడన్నప్పుడప్పుడు, వారానికి ఒకసారి అట్లా ఊరికి కూడా వెళ్ళి వస్తూ ఉండే.
2: మరి ఆయనకన్నీ మీరే సమకూరుస్తుంటారా?
3: చూస్తాంటాం సార్, ఆయనకు
2: భోజనాలు
3: కానీ బాగా.
2: అంటే మీరే, మీరు ఎంతమంది నేర్చుకుంటారో వాళ్ళు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో,
3: ఒక్కొక్కరోజు ఒక్కొక్క ఇంటికి పోతాండే. ఒక్కొక్క రోజు లేదు, మా ఇంట్లో 2-3 రోజులు తినాలని కూడా అభిమానంతో కూడా మా గురువు మా ఇంటి దగ్గరే తినాలనే అభిమానం కూడా చాలా మందికి
2: ఉండేది.
3: ఉండాలి అట్లా, అత పిలుచుకొచ్చుకుంటా అంటే.

0: అట్లా ఒక 2 నుంచి 3 నెలల కాలం పడుతుంది.
1: 3 నెలల కాలం.
0: మరి మీరు అంటే ఏ సమయంలో ఇది నేర్పు అంటే మీ గురువు గారు?
1: సాయంకాలము 7-8 నుంచి 12 గంటల వరకు కూడా, ఒకరోజు 11 గంటల వరకు మామూలుగా
0: జరిగేది
1: సార్.
0: ఎందుకంటే ఉదయం పూట ఎవరు పనుల వాళ్ళు ఉంటారు కాబట్టి.
1: అప్పటికి ఎక్కువ శాతము ఈ సెల్ ఫోన్లు టీవీలు లేవు, అందువల్ల గ్రామంలో ఇక గోయింద పెట్టినారంటే మా గురువు గారు గోయింద పెడితే మామూలు సామెత చెప్తుంటారు, ఇసుక చల్లితే కూడా నేలబడరు అట్లా వచ్చి జనాలు కూర్చుంటారు అన్నట్లు. ఎక్కువ జనాభా, భారీ జనాభా వచ్చి ఉండేవాళ్ళు
0: అంటే ఆ గోపేపల్లిలో,
1: గోపేపల్లి గ్రామంలో. మా ఊర్లో ఎక్కువ జలం, అందరూ ఆ గుండం దగ్గర, రామసాంగుడి దగ్గర ఆడుతూ ఉంటే మళ్ళీ ప్లేస్ ఉండదే మాకు కూర్చుండే కనేటట్లు జనాలు ముందుకు ముందే వచ్చి చూసేవాళ్ళు కూడా. మేము ఇంకా స్టార్ట్ చేసే ముందే వచ్చి కూడా కూర్చునేవాళ్ళు.
0: ఆదరణ అంత ఉండేది,
1: అంత ఆదరణ ఉండేది
0: ఒకప్పుడు.
1: అప్పటికి
0: అంటే ఇప్పటికీ ఉందనుకో, అదే వేరే విషయము. సరే ఉత్తప్ప గారు ఇప్పుడు 2 నుంచి 3 నెలల కాలంలో మీరు నేర్చేసుకుంటారు కదా, అంటే అందులో భాగంగా ఏమేమి నేర్పిస్తారు?
1: అప్పుడు ముఖ్యంగా ఎక్కువ శాతము శ్రీ సీతారామ చక్రవర్తిని అంటే రామాయణం గురించే పాటలు ఎక్కువ పాడుతూ మధ్య మధ్యలో కొంచెం అట్లా కవ్వించి నవ్వించడం కోసం ఏమైనా జానపద గాయలు కానీ మా గురువు గారు బాగా పాడేవారు సార్. మా గురువు గారు వెంకటరమణ గారు ఇప్పుడు లేరు, ఆయన ఒక సంవత్సరం వ్యవస్థ అంది, స్వర్గస్థులైనారు. ఆయన దయవల్లే కూడా మేము చాలా వరకు
0: నేర్చుకున్నారు,
1: నేర్చుకున్నాము, చాలామందికి నేర్పించాము కూడా. ఒక 2 ఏళ్ళు గ్యాప్ అయినాం సార్, నేర్చుకున్న తర్వాత అట్లా గ్యాప్ అయినాం మళ్ళా. అంటే నేను మళ్ళీ నేర్పించడానికి 2-3 ఏళ్ళు టైం పట్టింది.
0: సరే ఉత్తప్ప గారు శ్రీరామ చెక్క భజన అని ఇట్లా చాలా చాలా ఘట్టాలు ఉంటాయి కదా.
1: అవును సార్.
0: మరి దాని గురించి ఏమైనా ఒక పాట పాడతారా?
1: పడతాం సార్.

0: సరే ఉత్తప్ప గారు మంచి పాట వినిపించారు శ్రోతలందరికీ. మరి ఏదైతే మీరు చెక్క భజన నేర్చుకున్న తర్వాత మరి మీరు మామూలుగా వ్యవసాయం చేసేవారా?
1: వ్యవసాయం చేస్తూ మాకు వ్యవసాయం ఉంది సార్, ఎద్దులు మేపుకుంటూ దానిలో వ్యవసాయము, పశువులు ఆవులు కూడా, ఆ వ్యవసాయం చేసుకుంటూ అప్పుడు నేర్చుకున్నాం సరదాగా అది.
0: సరే ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్న తర్వాత మరి మీరు దాన్ని మిగతా వాళ్ళకి ఏ విధంగా నేర్పించడం జరిగింది? మరి ఎక్కడెక్కడ నేర్పించారు
1: సార్? మా గురువు గారు నేర్పిస్తున్న సమయంలోనే అట్లా ఇట్లా కోరస్ పాడుతూ ఉంటాం మేము. పాడే వాళ్ళలో నేను బాగా కోరస్ అందిస్తాను. మా గురువుగారు పాడితే మా గురువుకు సమానంగా బాగా కోరస్ బాగా నీట్గా పాడేది. ఉత్తప్పేనని చెప్పి ఏదైనా పాట పాడాలన్నా కూడా సందర్భంలో పాట మధ్యలోకి ఇద్దరు కలిసి పాడే పాటలు కొన్ని ఉంటాయి. అట్లా పాటలకు ఉత్తప్ప నేను పాడతాం, నూరారా నాకు తోడని మా గురువుగారు పిలుచుకుంటాండే.
0: ఇప్పుడు ఆయనతో పాటు మీరు కూడా
1: అట్లా పాడుతూ ఉండాము.
0: సరేనండి, ఇప్పుడు ఏదైతే మీరు నేర్చేసుకున్నారో తర్వాత మీ గురువు గారు మీ ఊరు అయిపోయింది నేర్పించడం, వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు వెళ్ళేవారా?
1: మా ఊరు అయిపోయిన తర్వాత పక్కన పక్కన ఊర్లో నేర్పిస్తా అంటే మాకు అప్పుడు ఇంకా కొంచెం పిల్లాట అన్నట్లు పెద్ద ఉత్సాహంతో కొంచెం దగ్గర ఊర్లో అయితే నడుచుకొని పోయేది. 10-15 కిలోమీటర్లో ఉంటే కూడా సైకిల్లోగానే పోయేది, ఆడిపోయి మేము పాట పాడేది, కొంచెం ఆడేది. అట్లా వస్తా అంటే సార్, అట్లా పోతా అది అనుభవం అయిపోయింది సార్. అట్లా
0: బాగా అబ్బింది అది,
1: బాగా అబ్బింది సార్.
0: ఇప్పుడు దాన్నే వృత్తిగా స్వీకరించారా మీరు?
1: అది మేము సరదాగా ఆడుకోవడం కోసం నేర్చుకున్నాం అనుకున్నాం, కానీ ఇలా జీవనాధారం అవుతుందని ఊహించుకోలేదు సార్.
0: అప్పుడు
1: అది మళ్ళీ అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మా ఊర్లో పిల్లలందరినీ మళ్ళీ టీం చేసుకొని నేను రెండోసారి మా ఊరి పిల్లలకు ఫ్రీగా నేర్పిస్తున్నా.
0: మీరు
1: అంటే గురువు అవుతానని కాదు, కానీ సరదాగా రోజుసేపు టైం పాస్ అవుతుందని అట్లే అట్లే అట్లే బాగా పాడతారులే, ఇంకో పాట పాడు ఇంకోటి పాడని పాడ పాడంగా అట్లా అట్లా కొన్ని వచ్చాయి మాకు.
0: మళ్ళీ నేర్చుకున్నారు?
1: నేర్చుకున్నాం సార్.
0: సరే ఉత్తప్ప గారు, ఏదైతే ప్రాసెస్ జరుగుతూ ఉందో దాదాపు 90 మీరు చెప్పిండే విషయం 90 తర్వాత తర్వాత మీ గురువు గారు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుస్తుంది కదా పలానా ఊర్లో నేర్పిస్తారంటే, మీరు కూడా వెళ్ళి ఆయనతో పాటు పాడేవారు. ఇప్పుడు శిష్యుల్లో కూడా ఎట్లుంటారంటే, ఒక గురువు విద్య నేర్పించినప్పుడు అందరూ నేర్చుకుంటారు, కానీ ఆయన దృష్టిలో కొంతమందే పడతారు.
1: అవును సార్.
0: అలా మీరు పడ్డారు ఆయన దృష్టిలో?
1: ఖచ్చితంగా సార్. నన్ను అతను మామూలుగా ఒక పెద్ద కొడుకు మాదిరి భావించేటట్లు అంట, నాకు కొడుకున్నాడని ఎంత ఇదిగా భావించేస్తారు.
0: అట్లా మీరు ఆయనతో నడుచుకున్నారు, నేర్చుకున్నారు కూడా?
1: ఖచ్చితంగా.
0: జానపదాలు ఉన్నాయి కదా, జానపదాలు, చెక్క భజన గీతాలు, జానపదాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా.
1: అవును సార్.
0: దాంట్లో ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు హరికథలు బుర్రకథలు కూడా ఒక ఘట్టం తీసుకుని పాడుతూ ఉంటారు.
1: అవును.
0: మరి ముఖ్యంగా ఈ చెక్క భజనల్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి.
1: చెక్క భజనలు ఎక్కువ రామాయణం అని చెప్పినా, జానపదాలు అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఒక దేవుని గుడి తగ్గిపోతాం, ఆ దేవుని పైన ఒక పాట పాడతాం. జనాలను ఆకర్షించే కోసం వాళ్ళ కోరిక మేరకు జానపద పాడంటే ఆవిడ కొన్ని జానపదాలు అప్పటికప్పుడు కూడా కొన్ని అల్లుకొని కూడా పాడేటి ఉంటాయి సార్ జానపదాలు.

0: సరే ఉత్తప్ప గారు, ఇప్పుడు ఏదైతే మీకు ఇది జీవనాధారము అనిపించిందో, అనిపించిన తర్వాత మీరే వెళ్ళి నేర్పించడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఇక చుట్టుపక్కల పల్లెలలో తెలిసి ఉంటుంది మీ పేరు ఆల్రెడీ, అంటే పలానా నల్లమాడ మండలం గోపి పిల్లలు ఉత్తప్ప చెక్కభజన కళాకారులు వీళ్ళు బాగా నేర్పిస్తారంటే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవారా?
1: ఖచ్చితంగా సార్. అలాగే ఫస్ట్ చెప్పాలంటే నేను మా ఊర్లో నేర్పిస్తుండగా మా ఊరికి పెళ్ళికి వచ్చారు వేరే పక్కన ఊరు నుంచి, సానేవాళ్ళపల్లని. ఆ ఊరి నుంచి వచ్చి వాళ్ళు చాలామంది పక్కన నిలబడి చూపెట్టుకున్నారు. నేను చిన్నవాటి మింటే ఆ ఊరికి వస్తా పోతండి. మా అమ్మగారి పుట్టినిల్లు అయినటువంటి సానోలపల్లి, ఉంగరకుంట దగ్గర సానోలపల్లి, ఆ ఊరు చూపెట్టుకొని ఉన్నారు చాలామంది. అయిపోయేంతవరకు చూసి అయిపోయి వచ్చి మా ఊరిలో నేర్పించాలి ఇది మా పిల్లలకు అట్లా అట్లా అని. నాకు ఇంకా అప్పటికి ఇంకా కొంచెం మొహమాటం సిగ్గు, ఎట్లో నేను నేర్పలేను లేదు, మా ఊర్లో అయితే పిల్లలకు నేర్పిస్తుండే కానీ బయట నేర్పలేను నేను అనే ధైర్యం ఉండేది లేదు. అవి ఏం కాదు, ఇక్కడ నేర్పించేది మేము అని చెప్పింటి చూస్తాను మేడం, ఇదే నేర్పిస్తాను మాకని చెప్పి వాళ్ళు వచ్చి పిలుచుకొని పోవడం జరిగింది సార్.
0: ఫస్ట్ వచ్చి చూశారు?
1: చూశారు.
0: చూసి బాగా అనిపించింది వాళ్ళు,
1: బాగా అనిపించింది. పిలుచుకొని పోయి మాకు నేర్పిన నేర్పిల్లంటే మళ్ళా సర్లే అన్నా మా నాయన అడిగినాను ఇట్లా పిలుస్తున్నారు నాయన అంటే, సరే పోయిరా పోరా మన వాళ్ళు ఉండరు కదా అడంతాను, అంటే మా అమ్మగారి పుట్టినిల్లా ఊరు
0: ముందు బంధువులు ఉంటారు
1: ఉంటారు అని పోయిరా పోనే. ఓ మా నాన్నగారు ఒక రోజేనేమో లేని కొన్నాడు, మళ్ళీ వాటికి వానిచ్చి అట్ల బట్టి ఇట్ల బట్టి అందరూ గ్రూప్ అయ్యి దాదాపు 40 మంది వరకు టీం అయిపోయి నేర్పిన నేర్పిల్ల ఎట్లని జీతం మాట్లాడాలని మాట్లాడి
0: అట్లా బృతిగా ఏర్పడింది. అది
1: ఏర్పడింది సార్. అది
0: సరే ఉత్తప్ప గారు, మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, తర్వాత ఇది పక్కన చెక్క భజన మీకు అబ్బింది, ఇది కూడా నేర్పిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఈ చెక్క భజన నేర్చుకునే పిల్లలు ఉంటారు మామూలుగా?
1: అవును సార్.
0: అది ఎంత వయసు వాళ్ళు ఉంటారంటారు?
1: 10 సంవత్సరాల నుంచి పిల్లలు అయితే 20 సంవత్సరాలలో కూడా 25 ఏళ్ళు కూడా నేర్చుకుంటారు సార్.
0: నేర్చుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళ అభిరుచిని
1: అభిరుచిని బట్టి 30 ఏళ్ళు కూడా ఇప్పుడు నేను ఆడ గురువు మాత్రమే అనుకుంటాను, కానీ నాకన్నా చాలా పెద్దోళ్ళు కూడా నా దగ్గర నేర్చుకున్నారు. నాకన్నా 10 వయసులో పెద్దోళ్ళు కూడా నా దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళను అన్నా మీరు ఉన్నిలే పెద్దోళ్ళు, మాకు సరదా ఉన్నిలే ఎవరు ఉన్నిలే అని చెప్పి నేను పిల్లోనైనా కూడా పల్లెల్లో పోయిన కూడా బాగా గౌరవించి మాట్లాడారు.
0: ఎందుకంటే ఇట్లాంటి కళలు ఉన్నవారికి చాలా గౌరవం ఉంటుంది.
1: గౌరవం
0: ఎందుకంటే ఒక హార్మోనిస్ట్ కానివ్వండి, రంగస్థల పద్యాలు, చెక్కభజన నేర్పించేవాళ్ళు, జానపదాలు నేర్పించేవాళ్ళు, ఈ హరికథలు చెప్పేవాళ్ళు, తర్వాత బుర్రకథలు చెప్పేవాళ్ళకి పల్లెల్లో చాలా ఆదరణ ఉంటుంది.
1: అవును సార్.
0: ఒకప్పుడు అదే వాళ్ళకి ఒక మాధ్యమం మాదిరిగా అనమాట.
1: అవును సార్.
0: ఇంతకుముందే చెప్పారు టీవీలు ఉండేటివి కాదు, సెల్ ఫోన్లు ఉండేటివి కాదు. అప్పుడు ఏమంటే పనులు చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు చెక్కబైన జరుగుతూ ఉంది, పోయి కొద్దిసేపు మనము చూద్దాము, సేద తీర్దాము అనే ఒక ఉద్దేశం ఉండేది.
1: అవును సార్.
0: ఈ ప్రాసెస్లో మీరు గురువు అయిపోయారంటే నేర్చుకున్నారు, తర్వాత గురువు అయిపోయారు కదా.
1: అవును సార్.
0: అట్లా ఇంకా వేరువేరే జిల్లాల్లో ఏమైనా వెళ్ళారా?
1: జిల్లాలో ఎక్కువ శాతం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సార్. కొంచెం కర్ణాటకలో కూడా పోయి నేర్పించాం సార్.
0: కర్ణాటకలో కూడా వెళ్ళారు?
1: కర్ణాటకలో కూడా పోయి నేర్పించాం.
0: ఇప్పుడు కర్ణాటకలో అంటే కొద్దిమంది కన్నడ మాట్లాడుతుంటారు కదా, మరి ఆడెట్ల పరిస్థితి?
1: మన ఆంధ్రాకు కన్నడకు కర్ణాటకకు బార్డర్లో ఉంటారు కదా సార్, ఎక్కువ శాతం తెలుగే. మాకైతే కన్నడ రాదు కానీ తెలుగు అంటే మాకు తెలుగు బాగా వచ్చాయని చెప్పి వాళ్ళు తెలుగు కూడా
0: నేర్చుకోవడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళి
1: నేర్పిస్తూ ఉంటాం సార్.
0: ఏదైతే ప్రాసెస్ ఉందో చెక్క భజన గీతాలు పాడే ప్రాసెస్, తర్వాత ఆడేది కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: అంటే గజ్జలు కట్టుకుని తర్వాత అవి తాళాలు వేసుకుంటా, చూస్తేనే తెలుస్తుంది.
1: తెలుస్తే
0: మనం మాట్లాడితే అంతగా తెలియదు జనాలకు. మరి అవన్నీ మీరే సమకూర్చేవారా?
1: కొన్ని మా వరకు సమకూర్చుకుంటాంటి ఆ చెక్కలు అట్లాంటివన్నీ. పిల్లలకు 30 మంది టీం ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ బయట నుంచి తెప్పిస్తా ఉంటాం సార్.
0: చెక్కలు గజ్జలు
1: అవన్నీ తెప్పిస్తూ ఉంటాం. 2 ఇళ్ళు లేదు 3 ఇళ్ళు నేర్పించుంటాం. ఫైనల్ ఫంక్షన్కు గజ్జలు తెస్తాం, ఫస్ట్లోనే చెక్కలు తెస్తాము. వాళ్ళ ఊర్లో వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతం 2 నెలలకే నేర్పిస్తూ ఉంటాం.
0: నేర్పిస్తాం.
1: 10 రోజులు ఎంచుమించి అయిపోతూ ఉంటుంది.
0: సరే ఉత్తప్ప గారు, చాలామంది కళాకారులే ఉన్నారు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాల్లో.
1: అవును సార్.
0: మీ ఏరియాలో ఉన్నారు కొద్దిమంది, తర్వాత ఇక్కడ మన బండ్లపల్లి ఏరియాలో కూడా కొద్దిమంది ఉన్నారు కదా. మీరు నేర్పిస్తూ ఉంటారు, ఇది ఒక చోట అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి ఇట్లనేనా?
1: అంటే సార్ ఇప్పుడు ఈ ఊర్లో నేర్పిస్తూ ఉన్నాము, ఇక్కడికి వచ్చి ఎవరెవరు చూస్తారు, వీళ్ళ బంధువులు రిలేషన్స్ ఎవరో ఉంటారు చూస్తారు, మా ఊర్లోనే కావాలా రావాలని చెప్పి ఇక్కడ నేర్పిస్తున్నట్లే. ఒక అప్పుడైతే 2 ఊర్లలో మా ఊరికి రాళ్ళ ఫస్ట్ మా ఊరికి రాళ్ళని చెప్పి పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అట్లా
0: వాళ్ళు ముందే మా ఊరికి వచ్చి నేర్పించండి,
1: మా ఊరికి వచ్చి నేర్పించండి అనేవాళ్ళు కూడా 95-96లో 2 ఊర్లలో ఒక్కోసారి పోటీగా మాగ్గాలని మళ్ళీ సర్దుబాటు చేసి ఈడ అయిపోయేసి వస్తాలేప్ప. మళ్ళా
0: అలాంటి కాలాలు కూడా ఉన్నాయి
1: సార్. అలాంటి కాలాలు కూడా ఉన్నాయి
0: జరిగిన

0: అవును సార్.
1: మీతో పాటుగా నేర్చుకున్నారు కదా చాలా మంది మీ ఊర్లో?
0: అవును సార్.
1: ఓపేపల్లిలో మీరైతే మరి మాస్టర్ అయ్యారు?
0: అవును సార్.
1: మిగతా వాళ్ళు కూడా అయ్యారా?
0: అయ్యారు సార్. మా ఊర్లో ఇంకా ప్రథమంగా నేను నేర్పించిన వాడు అయినటువంటి వాళ్ళు నా తమ్ముడు రామకృష్ణ గారు, తర్వాత నాతో సమానంగా నేర్చుకున్నటువంటి అతను చెన్నప్ప అని అతను రెడీ అయినాడు. నా శిశువులోనే మా తమ్ముడు రామకృష్ణ, తర్వాత బావయ్య అని ఒక అతను ఫస్ట్, ఆయన
1: వాళ్ళు కూడా వెళ్ళి
0: నేర్పిస్తుంటారు.
1: ఇప్పుడు ముఖ్యంగా ఏ ఏ సందర్భాల్లో మీరు పోయి పాడుతూ ఉంటారు?
0: ఎక్కువ శాతము మామూలు నేర్పించేది ఒకటి, ఏ టైం అనేది ఎనీ టైంలో సీజన్ అనేది లేకుండా, మిగతా విషయాల్లో ఏదన్నా దేవుని గుళ్ళు, ఉషా ఊరేగింపు కార్యక్రమాలు, గుడి ప్రతిష్ట కార్యక్రమాలు, ఇట్లా దానిలో పండగ కార్యక్రమాల్లో ఎక్కువ శాతము
1: బాగా ఉత్సవాలు జరిగినప్పుడు,
0: ఉత్సవాలు జరిగినప్పుడు డిమాండ్ బాగుంటుంది సార్.
1: అంటే ముందే పిలుస్తారు?
0: పిలుస్తారు. ఏమన్నా సపోజ్ ఈ వినాయక చవితి వస్తాయి, ఆ పండుగలకు 10-15 రోజులు ముందే బుక్ చేసుకుంటారు కూడా. మళ్ళా మాకు 12 రోజు కావాలా, 2 రోజు కావాలా, 3 రోజు కావాలా అని కూడా అట్లా పిలుస్తూ ఉంటారు.
1: ఇప్పుడు ఎవరైతే మీకు పిలుస్తారో పలానా రోజు మా ఊర్లో కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు మీరు గురువు, మీతో పాటుగా మరి ఎంతమందిని తీసుకెళ్తారు?
0: 25-30-40 మంది వరకు కూడా తీసుకువెళ్తాం కొన్ని సందర్భాలను బట్టి.
1: అంతా గుంపుగా
0: పాటలు
1: పాడేది?
0: అవును సార్.
1: ఇట్లా వాళ్ళంతా బాగా అలరిస్తూ ఉంటారు?
0: అవును సార్. అది చూసే వాళ్ళు చాలా మందికి ఉత్సాహం అవుతుంది. దానికి తోడు ఈ డబ్ మాస్టర్ అయితేనేమి, డోలో మాస్టర్ అయితేనేమి, ఒక కీబోర్డ్ మాస్టర్ క్యాషో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగా అట్రాక్షన్ వస్తుంది. మైకులు బాగా సౌండ్తో చూసే జనాలందరూ కూడా బాగుంటుంది. లైటింగ్
1: ఉత్సవం ఇంకా బాగా పెరుగుతుంది,
0: రంజింపజేస్తుంది అని చెప్పి జనాలు బాగా ఆకర్షితులవుతారు. అట్లయి మమ్మల్ని పిల్లంపిస్తారు సార్.
1: సరే ఉత్తప్ప గారు, మీరు ఇదే జీవనాధారంగా వెళుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఎప్పుడూ ఉంటుందా ప్రోగ్రామ్స్?
0: కొన్ని కొన్ని సందర్భాలు ఖాళీ ఉండే టయాలు ఉంటాయి సార్, ఎప్పుడూ ఉంటాయి నాకు లేదు. పండగ కార్యక్రమాల్లో అట్లా తోడు బాగా బిజీగా ఉంటుంది. మిగతా తోడు వీలైతే నెల 2 నెలలు కూడా ఖాళీగా ఉండే రోజులు ఉన్నాయి సార్.
1: అప్పుడు మీరు పనులు మీరు చేసుకోండి,
0: మా పనులు మేము ఏమైనా చేసుకుంటాం.
1: ఏమన్నా ప్రోగ్రామ్స్ వస్తే వెళతారు?
0: వెళ్తాం సార్.
1: ఇప్పుడు ప్రోగ్రామ్స్ 2-3 చోట్ల ఒకేసారి వచ్చాయి అనుకోండి మీకు?
0: అవును సార్.
1: అప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు మరి?
0: అప్పుడు ఖచ్చితంగా రెండు తావులకే కావాలని అన్ని సందర్భాల్లో మా తమ్ముడు రామకృష్ణ గారు అయితేనేమి, లేదంటే అక్కడ తమ్ముడు కూడా బుక్ అయ్యింటే ఇంకా ఎవరన్నా మాకు తెలిసినటువంటి గురువులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పంపించైనా వాళ్ళకు ప్రోగ్రామ్ నడిపిస్తాం సార్. వాళ్ళకు కూడా ఇబ్బంది చేయకోకుండా, మాకు ఒకరు ఏదో కావాలంటారు కాబట్టి ఆ రోజు మేము ఇక్కడ ముందు మాట ఇచ్చింటాము వెళ్ళలేక. ఇంకొక గురువునికి ఎవరైనా మా శిశువులు ఉంటారు అట్లా అట్లా, ఆ శిశువులు అయితేనేమి, మిగతా వేరే తెలిసిన గురువులు అయితేనేమి, నా సమాన గురువులు, నాకన్నా ఇంకా సీనియర్ గురువులు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకైనా సార్ ఇట్లా ఉన్నది, మీరు ఏమన్నా ఖాళీ ఉంటే వెళ్ళండి అటుకి, అక్కడ ప్రోగ్రామ్ కావాలని అడుగుతున్నారని పంపిస్తే ఓకే, వాళ్ళు మాకు ప్రోగ్రామ్ బట్టి ఇచ్చినారని గురువు సాటి కళాకారులు సంతోషపడతారు. ఆ ఊరు వాళ్ళు కూడా పాండ్లే, అయ్యవారు రాలేని పక్షంలో మాకు వేరే వాళ్ళన్నా పంపించాడు పాపమని వాళ్ళు తృప్తి చెందుతారు సార్. మమ్మల్ని
1: ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది
0: సార్ అట్లా.
1: సరే ఉత్తప్ప గారు, ఇప్పుడు ప్రస్తుతం మీ వయసు ఎంత?
0: 54-55 సార్.
1: చాలా చిన్నప్పుడు 20 ఏళ్ళప్పుడు నేర్చుకున్నారు కదా, 30 ఏళ్ళు అయిపోయింది నేర్చుకున్నారు.
0: అవును సార్.
1: మరి మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ ఎవరు కానీ అబ్బిందా ఇది?
0: అబ్బినా సార్. మా కుటుంబం అన్నదానికి మా తండ్రి గారు డ్రామా యాక్టర్ సార్,
1: అంటే రంగస్థల కళాకారులు.
0: రంగస్థల కళాకారులు ఏదన్నా కానీ ఎప్పుడన్నా కానీ రాముడు, కృష్ణుడు, ధర్మరాజు ఇటువంటి పోషణలు బాగా చేసేవారు మా తండ్రి గారు, రామప్ప గారు. అది ఎట్లా నాకు చెక్కబడిన గురువుగా నాకు అబ్బినది. మళ్ళీ మా తమ్ముడు రామకృష్ణ, మా కొడుకు కూడా ఈ మధ్య కాలంలో 2-3 ఏళ్ళ నుంచి మా కొడుకు రాజా, ఆ అబ్బాయి కూడా భజన పాటలు వర్ణించి రాస్తాడు, బాగా పాడి రికార్డింగ్ చేశాడు, కీబోర్డు వంచుతాడు.
1: అబ్బింది
0: అబ్బింది సార్, కళ అంటుకుంది.
1: అంటే మీ నాన్నగారి నుంచి మీకు, మీ నుంచి మీ కొడుకు.
0: కొడుకు కూడా.
1: ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ నేర్పించిన కాలాలు ఉన్నాయా?
0: ఉన్నాయి సార్. ఒక చోట నేర్పించాడు, మళ్ళీ ఎక్కువ శాతం బాగా చదువుకున్నాడు. మా కొడుకు వద్దనే అభిప్రాయంతో వద్దునైనా భజన నాకేదో నా చదువుకు తగినట్లు నాకు ఓనమాలన్నీ రాకపోయినప్పటికీ ఇది నాకు అంటింది, నాకు సరిపోయింది. ఈ కాలము కొద్దిగా మారిపోతుంది కాబట్టి నువ్వు చదువుకున్నావు బాగా, నీ చదువుకు సంబంధించి ఏదైనా జాబ్ చూసుకోనైనా అని చెప్పి చెప్పాను. చదువుకుంటూ కూడా ఎప్పుడన్నా ఖాళీ ఉన్న సమయంలో వస్తాండి నా తోటికి అట్లా.
1: అంటే నీకు సహాయంగా?
0: సహాయంగా సార్ అట్లా.
1: సరే ఉత్తప్ప గారు, మీ చెక్క భజనలో మరి ఏమేమి రీతులు ఉంటాయి, అలాగే చెక్క భజన మీరు ఏ విధంగా నేర్చుకున్నారు, మీ తర్వాత మీ శిష్యులు ఎంతమంది నేర్చుకున్నారు, అలాగే మీ గురువుగారు మీకు ఏ విధంగా సహకరించారు, అంటే మీరు మామూలుగా నేర్చుకున్న ఏదైనా చెక్క భజన ఉందో, ఇది మీకు జీవన వృత్తిగా ఏ విధంగా మారిందన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్ప గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు. ఇంతటితో పల్లె ప్రాంతాలు.

కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,26,25,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,206 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితమవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ

అందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాల కొరకు తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలో ఉన్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి 100,00,000 కోట్ల నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించారు.

0: ఇచ్చి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వినవింటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, సదానంద గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా, కడవకల్ల మధుసూదన్ రెడ్డి. వీరందరూ కోరుతున్న పాట మంచివాడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. వినండి మీకిష్టమైన పాట మంచివాడు చిత్రం నుంచి.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగమని. వీరంతా కోరుతున్న పాట శివరంజని చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం రమేష్ నాయుడు.

ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుండి. బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట దొంగమొగుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం చక్రవర్తి.

ఈ ఉత్తరం తాడిపత్రి నుంచి రామ్నాథ్ శర్మ, జయంతి, కౌశిక్, శ్రావణి వీరంతా కోరుతున్న పాట లేత మనసులు. చిత్రం కోసం పిబి శ్రీనివాస్, సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లె గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. ఇంకొక ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట ఒకే కుటుంబం చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన పాట.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారావు, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, కృష్ణవేణి, దుర్గాప్రసాద్ వీరంతా కోరుతున్న పాట చెంటబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. రెండు T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్కు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 లక్షల కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీతనీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: సత్యం, న్యాయం కోసం నిలబడేలా హజరత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరాయే మొహరం సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరాయే మొహరంను ఎంతో భక్తి

0: ఏర్పాట్లతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం ధర్మం న్యాయాన్ని కాపాడడం కోసం హజరత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహ్రాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటి చెప్పే మజాలిస్, ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall. That is rainfall amounting 7 to 20 centimeters is likely over northeast India, subhimal West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhimal West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days with the possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
0: 2 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదురుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ AI కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్

0: బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

0: మీరింతవరకు ఫిలిం సాంగ్ విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం నాటిక సీతాకొకచిలుక. రచన మరియు నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదోస్.
1: ఆకాశవాణి సీతాకొకచిలుక నాటిక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో కమల్, శ్రీ బేతా సూర్యప్రకాష్, ఆనంద్, శ్రీ చెన్నూరి రాంబాబు, కమల్ తండ్రి శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, చంచల, శ్రీమతి జి లలిత, రాధిక, శ్రీమతి ప్రసిల్ల ప్రియజ్యోతి పాల్గొన్నారు. వినండి సీతాకొకచిలుక నాటిక.
2: ఖరీజు ఇవ్వాలన్నా ఓ రెండు టీ ఆర్డర్ ఇవ్వరా.
3: ఒరే ఎప్పుడు నా మీదే కదా పడి తినేది, అయినా ఇస్తావు ఏం చేస్తాం
2: స్వామి?
4: చూసి మా అన్నయ్యతో కూడా చెప్పాడు.

0: బాబు ఆపురా బాబు ఆపు, అది ప్రేమ పిశాచి కాదురా, ప్రేమ పిపాసి.
1: ఒరే ఒరే, నేను పాడింది పిపాసి అనేరా, మరి చెవుల్లో పువ్వులు పెట్టేస్తున్నావు, ఏం చేస్తాం, ఎలాంటి వాళ్ళకి అలా వినపడుతుంది మరి.
0: అవునరా, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ మధ్య నువ్వు కూడా ప్రేమ గీతాలు తెగ పాడేస్తున్నావు, ఏంటి విషయం
1: చెప్పమంటావా?
0: చెప్పు.
1: ఒరే, నేను ప్రేమలో పడ్డానురా, మేనే ప్యార్ కియా.
0: చా, చివరికి నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అన్నమాట.
1: నువ్వు కూడా అంటున్నావు ఏమిటా?
0: పర్లేవా, ఇంతకీ ఎవర్రా అదృష్టవంతురాలు.
1: అదేరా చెంచల, 6 నెలల నుంచి ఫాలో అవుతున్నాను రా, అయినప్పటికీ ఆ అమ్మాయి నన్ను అస్సలు పట్టించుకోవడం లేదురా.
0: జోరుగా హుషారుగా షికారు పోదవా అంటూ ఆ డొక్కు సైకిల్ మీద ఫాలో అవుతున్నాను అనమాట. వెరీ గుడ్, మొత్తానికి నీది వన్ సైడ్ లవ్ ఏంట్రా?
1: ఒరే ఒరే ఒరే, నువ్వు అలా నవ్వుతూనే ఉండు, ఆ వన్ సైడ్ లవ్వే టూ సైడ్ చేస్తాను, నువ్వు అలా చూస్తూ ఉండు.
0: చా, సరే కానీ నీకు మంచి ఐడియా చెప్పమంటావా?
1: నీ బుర్రకు కూడా ఐడియాలు వస్తుంటాయా?
0: ఏంట్రా, నేను చెప్పను పా.
1: ఒరే ఒరే ఒరే ఒరే, రా దగ్గరికి,
0: అలా రా దారికి.
1: అదేంటో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోరా బాబు.
0: ఆగు, ఇంతకి మన ఫ్రెండ్ సుబ్బుగా లేడు.
1: ఎవడు? సాక్స్ లేకుండా షూలు వేసుకుంటాడు వాడేనా?
0: ఆ వాడే.
1: ఏమైందట?
0: వాడికి రాధిక అని ఓ చెల్లెలు ఉంది. ఆ రాధిక ఏది నీ చెంచెల, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు షికార్లు తెగ తిరుగుతూ ఉంటారులే. మనం గనక ఆ రాధికను పట్టుకున్నామంటే నీ పని అయిపోయినట్టే. అరే అరే అరే, నీ అదృష్టం పండింది రే, ఇవాళ ఆ రాధిక కూడా ఈ క్యాంటీన్లోనే ఉంది.
1: ఎక్కడరా?
0: ఈ ఒకడు గుడ్డిమాలకం. ఆ కార్నర్ టేబుల్ కనిపిస్తుందా? ఆ టేబుల్ దగ్గర ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారా, ఆ మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి రా రాధిక.
1: ఎవరు? ఆ ఉప్మాన ఆపగా తింటుంది ఆ అమ్మాయేనా?
0: ఈ తిండి వల్ల ఆ అమ్మాయే. అది పిలుస్తా నాగు. రాధిక రాధిక, ఓసారి ఇలా వస్తావా?
2: ఆనంద్, ఏంటి పిలిచావు?
0: ఏం లేదు రాధిక, నీతో చిన్న పని తగిలింది అందుకని పిలిచాను.
2: ఏంటో ఆ పని?
0: పని చెప్తాను కానీ ఫస్ట్ మీట్ మై ఫ్రెండ్ కమల్.
1: హాయ్.
2: హలో.
0: అన్నట్టు మీ అన్నయ్యకి నాతో పాటు వీడి కూడా మంచి ఫ్రెండేలే. అసలు పని వీడికి, నాకు కాదు.
2: ఏంటది?
0: చెప్తాను, కూర్చో కూర్చో. నువ్వు మొదలు కూర్చో నువ్వు. రే కమల్, ఇంకో టీ చెప్పు నాయన.
1: ఏం చేస్తాం
3: స్వామి, ఇంకో టీ అర్జెంట్.
2: టీ కూడా ఇప్పిస్తున్నారంటే పెద్ద పని అయ్యుంటుంది.
0: అబ్బో బాగానే ఊహించావే, చెప్పరా కమల్, ఇంకా సందేహిస్తావేటి? ఇంతకంటే పుష్ప ఏ ఫ్రెండ్ ఇస్తాడు రా చెప్పు.
1: అదే రాధిక్ గారు.

0: మీ క్లాసులో చంచల అన్న అమ్మాయి ఉంది కదా, చంచల మీరు మంచి ఫ్రెండ్స్ కదా?
1: అవును.
0: ఆమె నాకు ఎలాగైనా సరే పరిచయం చేయాలండి.
1: చంచలను పరిచయం చేయాలా? ఏమిటి అసలు సంగతి?
0: అవన్నీ దయచేసి అడగండి.
2: రాధిక, నువ్వు ఎలా అయినా సరే చెంచల్ని మా వాడికి పరిచయం చేయాలి అంతే.
1: సరే పరిచయం చేస్తాను, కానీ నాకేంటట లాభం?
2: పర్వాలేదు, బాగానే తయారయ్యావు నువ్వు కూడా. నువ్వు కూడా లింకులు పెడుతున్నావు అంటే ఏం కావాలి నీకు ఇంతకి?
1: చెప్తాను, చేస్తారా మరి?
2: చెప్పమ్మా తల్లి, చెప్పు.
1: సిటీలో లవ్ ట్రాప్ అని కొత్త సినిమా రిలీజ్ అయింది. ఈ రోజు ఫస్ట్ షోకి 2 టికెట్లు కావాలి. నిన్న చెంచల నేను హాల్కి వెళ్ళి టికెట్లు దొరక తిరిగి వచ్చేసాం. టికెట్లు తీసుకురండి, అప్పుడే పనిలో పని చెంచల్ని మీకు పరిచయం చేస్తాను.
0: అలాగేనండి రాధిక గారు, సాయంత్రం టికెట్లు తీసుకొచ్చి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను.
1: ఓకే బాయ్.
0: రే ఆనందు, చచ్చారా బాబు, గంట లైన్లో నిలబడాలి రా ఇప్పుడు.
2: ఛా, ఇంత చిన్నదానికే వర్రీ అవుతున్నావు? నువ్వేం ప్రేమికుడివిరా? నాకు తెలియ కడతాను. మొన్న ఎవరో అమ్మాయి చిరునవ్వు నవ్వి రిక్వెస్ట్ చేసి సీట్ అడిగిందని కూర్చున్న సీటు ఖాళీ చేసి గురువారి దాకా, ఏది విజయవాడ నుంచి గురువారి దాకా గంటన్నర బస్సులో నిలబడి వెళ్ళావు కదరా, అప్పుడేమైందిరా ఈ బాధ?
0: సరే సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు?
2: అంతేరా బాబు, ఈ ప్రేమలో పడిన తర్వాత ఇలాంటివన్నీ మామూలే.
0: హలో రాధిక, ఇవిగో టికెట్లు.
1: థ్యాంక్ యూ కమల్. చెంచల, నేను చెప్పానే కమల్ అని మా అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్, మనకి రోజు ఎంతో కష్టపడి ఫస్ట్ షో టికెట్లు తెచ్చింది కూడా ఈయనే.
3: ఓహో అలాగా, చాలా థ్యాంక్స్ కమల్ గారు.
0: ఇట్స్ మై ప్లెజర్.
1: చెంచల, మీరు మాట్లాడుతూ ఉండండి, క్లాసులో నా బుక్స్ ఉన్నాయి, అవి తెచ్చుకుంటాను.
0: చెంచల్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కాసేపు అలా పర్సనల్గా మాట్లాడాలి.
3: అలాగే.
0: అక్కడ ఆ లోన్లోకి వెళ్ళి కూర్చుందామా? అసలు ఇలాంటి విషయాలని ఎలా మొదలు పెట్టాలో నాకు పెద్దగా అనుభవం లేదు చెంచల్ గారు.
3: ఎలాంటి విషయాలని?
0: అది ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తన మనసులోని మాటలను బహిర్గతపరచడం.
3: ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారో నాకేమీ అర్థం కావటం లేదు.
0: అది మీరు రోజు సైకిల్ మీద కాలేజీకి వెళ్తుంటారు కదా, మీరు మా ఇంటి మీదుగానే వెళ్తుంటారు. నేను బాల్కనీలోంచి అలా చూస్తుంటాను మిమ్మల్ని. ఆ తర్వాత మీ వెనుక నేను కాలేజీకి బయలుదేరుతుంటాను.
3: గమనించాను. ఇంతకీ మీ ఉద్దేశం?
0: అదే.
3: ఏది?
0: ఇంకా మీకు అర్థం కాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి.
3: ఏడ్చినట్టుంది మీ నస. మీలా నా వెనకాల రోజుకి 4-5 పడుతుంటారు. వాళ్ళందరి ఉద్దేశాలు తెలుసుకోవడం తప్పితే నాకేం పనిలేదనుకుంటున్నారా?
0: అది కాదు, ఇంత సున్నితమైన విషయం డైరెక్ట్గా చెప్పలేని నా బలహీనత మీద దెబ్బతీస్తున్నారు మీరు. సరే సూటుగా చెప్పేస్తాను చెంచల. నేను
3: మీరు
0: నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ.
3: నా ఫేవరెట్ హీరో సినిమా టిక్కెట్లు తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదే మాట మరొకరని ఉంటే ఈ పాటికి చెంప పగిలిపోయి ఉండేది.
0: కానీ పగలగొట్టలేదు కదా, నాకు తెలుసు చెంచల, నా మీద మీకు మనసు ఉంది.
3: చాలా బాగుంది మీ లాజిక్. అసలు ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడాలంటే ఒకరి మీద మరొకరికి మంచి అవగాహన ఉండాలి. ఇలా సడన్ గా పరిచయమైన వెంటనే ఐ లవ్ యూ అనేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట.
0: చెంచల, నేను మీకు ఇప్పుడు పరిచయం అవ్వచ్చు కానీ 6 నుంచే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను తెలుసా.
3: అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? పాత సినిమాలలోగా కాలేజీలో చెట్ల క్రిందనో పార్క్ లో సిమెంట్ బల్లల మీదనో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనుకుంటున్నారా? ప్రేమించేవాడికి ఓ స్టేటస్ ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ సంతోష పెట్టడానికి సరిపోయే పాకెట్ మనీని మీరు మేనేజ్ చేయగలరా? కనీసం మోటార్ బైక్ కూడా లేని మిమ్మల్ని ఏం చూసి ప్రేమించమంటారు? ఆఫ్టర్ ఆల్, 2 సినిమా టిక్కెట్లు తెచ్చి ఓ అమ్మాయి ప్రేమ పొందాలనే మీ అమాయకత్వం మీద నాకు జాలేస్తుంది. సారీ
0: చెంచల.
1: చెంచల, ఐఎమ్ రెడీ, కమ్ ఆన్ క్విక్.
3: వస్తున్నానే, బాయ్ కమల్.
0: చెంచల, చెంచలా.

0: అదేంట్రా ఇంత సడన్ గా మోటార్ బైక్ కొనమంటే? అంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు?
1: అదంతా నాకు తెలియదు డాడీ.
2: ఏది ఛీ, ఈ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్తుంటే ఆడపిల్లలంతా నవ్వుతున్నారు తెలుసా?
0: ఇంతకీ నీ బాధ అదన్నమాట, ఆడపిల్లలు నవ్వుతున్నారని. అంతేగాని సైకిల్ తొక్కలేకాదనమాట.
2: అదంతా నాకు తెలియదు రాడీ, మీరేమైనా చెప్పండి. నేను కాలేజీకి వెళ్ళాలంటే మీరు మోటార్ బైక్ కొనాల్సిందే అంతే.
0: ఏంట్రా బెదిరిస్తున్నావు?
2: డాడీ నాది మాట అంటే మాటే, ఏ విషయం మీరే తేల్చుకోండి, నేను కాలేజీకి

0: వెళ్ళాలా లేకపోతే ఇంటి దగ్గర గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవాలా?
1: కొంటానరా, కొనక చస్తానా? లేకపోతే ఒక్కగానొక్క కొడుకు కోరిక తీర్చలేకపోయానని మీ అమ్మ నన్ను దెప్పిపడవదు. జీపీఎఫ్ తీసో, అప్పు చేసో, సొప్పు చేసో నీకు మోటార్ సైకిల్ కొంటాను. ఓకే,
0: థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: సీతాకోకచిలుక నాటిక రచనా నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో కమల్, శ్రీ బేతా సూర్యప్రకాష్, ఆనంద్, శ్రీ చెన్నూరి రాంబాబు, కమల్ తండ్రి శ్రీ ఎస్ఏ పద్మనాభరావు, చంచల శ్రీమతి జి లలిత, రాధిక శ్రీమతి ప్రసిల్ల ప్రియజ్యోతి పాల్గొన్నారు.
3: శ్రోతలు ఇంతవరకు సీతాకోకచిలుక నాటిక విన్నారు. రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఇప్పుడు విందాం ఒక పాట.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. పరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచందర్ గారిచే వీణావాద్యం విందాం. ముందుగా వినండి శ్రీ సుబ్రహ్మణ్య నమస్తే కాంబోజీరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచందర్ గారిచే వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన ఎంఎం కీరవాణి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: கு.
1: నీడలేని అడది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

మగధీరుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లలితాసాగరి, వాణి విశ్వనాథ్ పాడిన వేటూరి గీతం సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.
1: దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
2: చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మాయే ఇల్లు రాచనగరు.
3: తమరేనా సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ
1: తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
2: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య.
1: క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి.

పుట్టినప్పుడు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: గానకళ ఇల వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా గాలైన కదలాడు సరిగమల త్రోవ.
1: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని

0: తాళ్ళండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా పుడక పెడతా.
0: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారం చెప్పానే ఆయనే ఈయన.
0: రండి రండి రండి.

0: తాళం తప్పక తగ్గటం అన్నది అంచెలంచెలుగా సాధించిన కళ్ళు కళ్ళున వచ్చేటప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య
1: దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post, post, post, IABALLB, post, post, post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

నవ్వు మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

0: వాళ్ళు సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ వస్తు.
1: గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం కోసం సునీత కార్తిక్ పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.
2: గగనము నీలే మహారాజు, తర్వాత

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు, 6:30 వినదకుమాట వినిపిస్తున్నవారు డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణి, 6:35 సైత్యపు శుద్ధులు అంశం ఒక్కసాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రగానం శీర్షికన స్టూడియో గ్రిల్ వారి ఆవారా చిత్రం నుండి పాటలు, 10:00 వసుదాయక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా

పాటలు 5:30 పినాకినే స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 8వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ క్రికెటర్ క్రీడాకారిణి హర్మన్ప్రీత్ కౌర్ భల్లత్కారి గురించిన వివరాలు కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక గారు. అనంతరం లోపపోషణ ఆరోగ్య సమస్యలు శ్రీమతి ఆర్ నందిని గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతం.